0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి హృదయము, సత్యమైన వాక్కు, సేవాపరతలో నిండినటువంటి యొక్క దేహము, మానవులకు ఉన్నతమైనటువంటి యొక్క దివ్య గుణములు,
1: ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ హార్ట్ అండ్ స్పీచ్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ ద బాడీ దట్స్ ప్రిపేర్డ్ టు రెండర్ సర్వీస్ టు ద ఫెలో మెన్ ఆర్ ద నోబుల్ డివైన్ క్వాలిటీస్.
0: దీనిని మానవత్వమునకు సరైన అర్థమని కూడా చెప్తూ వచ్చారు.
1: This is the true meaning of human life.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind
0: thoughts,
1: is man.
0: Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The human value lies in the harmony between thought, word and deed.
0: ఈ మానవత్వము అనంత కాలము నుండి సత్యాన్వేషణ సల్పితూ వస్తున్నది.
1: The human society has been investigating truth over ages.
0: ఆధ్యాత్మిక మార్గమునందు అనేక విధములైన పరిశోధనలు సల్పి అనుభూతులను పొంది జగత్తునకు వ్యాప్తి గావించినటువంటి మహర్షులు యొక్క పుట్టినటువంటి ప్రదేశము ఈ భారతదేశము.
1: The sacred Bharat is the birthplace of many of the sages and saints in the past, who made many of the investigations and research in spiritual field and had many experiences.
0: కాని కొంత కాలము నుండి ఈ సత్యమును మరొక మార్గములో సత్యాన్వేషణ సలుపుతూ దీనిని ఒక విధమైనటువంటి ఒక సైంటిఫిక్ అడ్వైజర్గా తీసుకుని తద్వారా కొన్ని రహస్యములను గుర్తించి ప్రపంచములకు ప్రబోధ ప్రచారములు సల్పుతున్నటువంటిది మరొక తరు.
1: At the same time, there is second trend now. This investigation of truth is proceeding along the direction of scientific research and inquiry, and they could know certain secrets and mysteries.
0: ఆధ్యాత్మికము ఎన్ని చెప్పినప్పటికీ, సైన్స్ శాస్త్రం ఎంత చెప్పినప్పటికీ, కడకు మిగిలినది పరమాణువు యొక్క శక్తి.
1: What all that has been revealed by spiritual investigation and scientific truth is all that present the energy in an atom.
0: ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు కనిపించేటువంటి వినిపించేటువంటి సమస్త పదార్థములు కూడాను విషయములు కూడాను అణువు యొక్క చేరికని.
1: All that is apparent and seen in this physical world, all that is seen and listened to is present within an atom.
0: పరమాణువుల యొక్క చేరికని ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నది.
1: It's only combination of the atoms that has taken a shape of the world now.
0: పంచభూతములు కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: The five elements represent the combination of the atoms.
0: తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీరు, వినే శబ్దము, చూచే దృష్టి, ఇవన్నీ కూడా పరమాణువుల యొక్క మిళితమే.
1: All the food that we take and the air that we breathe and the water we drink and the sound we listen to is just that of an atom.
0: కనుక పరమాణువే లేకుండా ప్రపంచమే లేదు.
1: Without an atom there's no world.
0: ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క విస్తరణే.
1: The whole world is nothing but the expansion of an atom.
0: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: Be that as it may, what is the inner significance of this?
0: Sarvatra paramatattvam anetvanti yokka paramaanam unnadaneetvanti satyanni gurtinchadaniki ee science shastramu 1000 samvatsaramulu kaalam teesukunnadi.
1: The field of science has taken about 1000 years to prove the fact that the atom is present all over the world.
0: Kaani deeniki puramu aneka vela samvatsaramulaku purame chinna baaludainatvanti yokka prahaladudu kodanu దీని తత్వాన్ని చక్కగా విశదీకరించి చెప్తూ వచ్చాడు.
1: Prior to that, even thousands and thousands of years ago, Prahlada, the little boy, tiny tot, could know the mystery of an atom.

0: ఎందెందు వెతకి చూచిన అందంతే కలడు.
1: భగవతత్వం అనేటువంటిది అనుస్వరూపంలో ఉండి సర్వత్రా వ్యాపించి ఎందు చూచినా ఈ యొక్క పరమాణు యొక్క స్వరూపమే సాక్షాత్కరిస్తున్నదని ప్రహ్లాదుడు బోధించాడు.
2: The teaching of Prahlada is this, that the divine principle is present right from a microcosm atom to a macrocosm and spread everywhere.
1: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృతిష్టతి అని గీత కూడాను బోధిస్తూ వచ్చింది.
2: This is also the same teaching of Gita.
1: సర్వత్రా ఉన్నది శక్తి స్వరూపమే.
2: That what is present everywhere is this energy.
1: కనిపించినది వినిపించినది అనిపించినది తనిపించినది అంతా శక్తి యొక్క మయమే.
2: All that is heard, all that is listened to, all that is seen is full of energy.
1: కనుకనే సర్వత్రా ఉండినటువంటి యొక్క ఈ శక్తి తత్వాన్ని గుర్తించే నిమిత్తమై ఆధ్యాత్మికము కొన్ని రకములైనటువంటి మార్గములను నియమించుతూ వచ్చింది.
2: To know this vast expanse of ever spreading energy, the spirituality has given us certain paths.
1: ఏ పని చేసినా ఎవరిని సేవించినా ఏ దృశ్యంతో చూచినా అంతా ఇప్పుడు భగవత్ స్వరూపమే.
2: Whatever you may do, whomsoever you may look at, whatever that is done, whatever work that is undertaken is just God's work.
0: Prema, satyamu, sevalu, rendu okate.
2: Love, truth, both of them, the service are one and the
1: same. Kani manavulaku prema, seva ane rendu rekkalu vale untunnavi.
2: To mankind, these are the two wings, the love and service.
1: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా గగనమును సంచరిస్తుందో,
2: జస్ట్ యాస్ ద బర్డ్ కెన్ ఫ్లై విత్ ది హెల్ప్ ఆఫ్ ది టూ వింగ్స్,
1: అదే విధంగానే ఈ ప్రేమ సేవ అనేటువంటి రెండు రెక్కల చేత మానవుడు సర్వత్రా సంచరించి సర్వస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Like that, the man with the two wings of love and service can understand the innate quality of human nature and can move about freely.
1: Satyanni anveshana cheyanakkaledu.
2: You don't need to investigate truth.
1: Satyam sarvatra untunnadi.
2: Truth is present everywhere.
1: Sarvatra undina satyanni anveshana anipindi emiti.
2: That truth which is present everywhere, what is the fun of searching for it?
1: Anaga tana endunnatvanti satya tattvanni aavirbhavimpa chesukotame ee satya anveshana annaru.
2: Therefore the search for truth only means to bring out the latent truth present within.
1: Ee satya nityamainatvanti divya shakti sarvula yellu untunnadi.
2: This eternal truth energy is present in all.
1: Sarvulu bhagavat swarupule.
2: All are forms of God.
1: Ishvara sarvabhutanam.
2: God is present in all beings.
1: Sarvam kalividam brahma.
2: Everything is Brahman.
1: Alanti paristhiti lopala pratyekinchi daivatvanni gurtinchadam anetundi emiti deeni artham.
2: Under these circumstances, what is the meaning if you say that I am in search of God?
1: ఈ దివ్య శక్తి అనేటువంటిది ఏమిటో గుర్తించలేకపోవటం చేతనే దీనిని ఈ సత్యాన్వేషణలో ప్రవేశపెడుతున్నాం.
2: As you do not understand the divine power, you call it search for truth.
1: గుర్తించిన సత్యాన్వేషణే లేదు.
2: If you really understand, there is nothing like search for God.
1: అట్లు గుర్తించే నిమిత్తమై మానవుడు కొన్ని పవిత్రమైన గుణములను అభివృద్ధి పరచుకొని తద్వారా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.
2: Therefore, in order to recognize the divinity, the truth, one has to develop the sacred qualities and experience.
1: నీతి ఈ యొక్క మానవుని యొక్క జాతి.
2: The morality is the true nature of human race.
1: ఈ నీతిని మనం ఏనాడు కోల్పోతుమో ఆనాటి నుండి కూడాను మనం అనేక కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాము.
2: The day when we lose this morality, we will have all problems.
1: సత్యమే నీతి.
2: Truth is the morality.
1: ధర్మమే రీతి.
2: Righteousness is the path.
1: త్యాగమే మన ఖ్యాతి.
2: Sacrifice is reputation.
1: ఈ మూడింటి యొక్క తన్మయతతో కూడినటువంటిదే మన జాతి.
2: Therefore, a human race is the combination of the three.
1: మానవ జాతి అనగా ఏమిటి? సత్య నీతి త్యాగముతో కూడినటువంటిది.
2: Therefore, human society has got the combination of these three, the truth, the morality and sacrifice.
1: ఈనాడు ఈ మానవుడు త్యాగమును కోల్పోతూ వచ్చాడు.
2: Man has lost the spirit of sacrifice today.
1: నీతిని నిర్మూలము గావించాడు.
2: He has no morality at all.
1: సత్యాన్వేషణ అనేటువంటి ఏమాత్రం కూడా సలపటం లేదు.
2: He is not making any attempt to search.
1: నిరంతరము ప్రాకృతమైన అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగన్మోహములో పడి తన దివ్య స్వరూపాన్ని తాను విస్మరించి భౌతికమైనటువంటి యొక్క దేహమే ప్రధానమని భావించి కాలమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
2: హీస్ టేకెన్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ ఎవర్ చేంజింగ్ వరల్డ్. హీస్ ఇంటాక్సికేటెడ్ బై వరల్డ్లీ ప్లెజర్. హి హస్ ఫర్గాటెన్ ద డివినిటీ.
1: తన స్వరూపం ఇది అని నిరూపించే నిమిత్తమే ఈ సంస్థలను ప్రారంభిస్తూ వచ్చాం.
2: ది ఆర్గనైజేషన్స్ హావ్ స్టార్టెడ్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఈ సంస్థల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏమిటి?
2: What is the main principal aim of the organization?
1: అందరూ భగవంతుని యొక్క అంశములే.
2: All are the sparks of the divine.
1: కేవలం నీ దేహాంశము కాదు.
2: You're not the spark of the body.
1: ప్రపంచాంశము కాదు.
2: Not of nature.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీవు.
2: You are the very self.
1: దీనిని మమయాంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు దైవాంశమే.
2: You're the spark of the divine.
1: ఈ సత్యాన్ని మీకు ప్రబోధించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క సంస్థలను ప్రారంభించి ఈ సంస్థల ద్వారా ప్రచార ప్రబోధమును సల్పి ఈ నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తమై సంస్థలను ప్రారంభించాం.
2: The organization is started with the sole purpose to know this truth and to share this truth with everybody all around.
1: ఇది ఒకరు మార్చేది కానీ ఒకరు తీర్చేది కానీ కాదు.
2: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి చేంజ్డ్ నార్ కుడ్ బి కన్వర్టెడ్ ఐదర్.
1: ఇంతవరకు చెప్పినటువంటి వారందరూ కూడాను స్వామి మానవుల యొక్క మనసును మారుస్తున్నాడని ఈ విధమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడని చెప్పారు.
2: ఆల్ స్పీకర్స్ సో ఫార్ సెడ్ దట్ భగవాన్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్.
1: అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది?
2: When do you expect transformation?
1: Information తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది.
2: Transformation is possible only after receiving information.
1: కనుకనే మొట్టమొదట దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి.
2: Therefore, to know the spirit of the self ఆత్మ, you should have information.
1: ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క సంస్థలను ప్రారంభించి తద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి ఈ ఇన్ఫర్మేషన్ ప్రసరింపచేస్తూ వచ్చింది.
2: ది ఆర్గనైజేషన్ స్టార్టెడ్ విత్ దిస్ పర్పస్ ఆఫ్ పాసింగ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ సో దట్ వి కెన్ షేర్ విత్
1: అదర్స్. ఇందులో ప్రధానమైనటువంటిది సేవ.
2: ది మెయిన్ థింగ్ ఇస్ సర్వీస్.
1: ఈ సేవ ఒక విధమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ దేహం మనం ధరించామనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: We have to understand the first truth that the body is gifted to render selfless service. Body is there to serve others.
1: కనుక నిస్వార్థ సేవకై నిర్మించినటువంటి ఈ దేహం కానీ స్వార్థ స్వప్రయోజనాల కోసం నిర్మించినటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ దేర్ ఫర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఈ నిస్వార్థ సేవ వల్ల హృదయమును విశాలము గావిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు హావ్ బ్రాట్ ఫీలింగ్.
1: అహంకారమును నిర్మూలన చేస్తుంది.
2: ఇట్ కిల్స్ ఈగో.
1: ఆనందమును ఆవిర్భవింపచేస్తుంది.
2: ఇట్ ఒరిజినేట్స్ బ్లెస్.
1: కనుకనే సేవ వల్ల కలిగేటువంటి ఫలితములు అనంతమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాయి.
2: సర్వీస్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇంతేకాకుండా బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, అందరి యొక్క సోదరత్వాన్ని కూడాను ఇది ప్రబోధిస్తుంది.
2: ఇట్ ఆల్సో టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఏనాడు మానవుడు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాన్ని గుర్తిస్తాడో అప్పుడే దీని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చక్కగా అర్థమవుతుంది.
2: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అయితే దీని వల్లనే ఇది మనం అంత్యం కావించకూడదు.
2: వీ షుడ్ నాట్ ఎండ్ విత్ దట్ అలోన్.
1: ఏకాంశం తత్వాన్ని కూడా మనం ప్రబోధించాలి.
2: వీ షుడ్ ఆల్సో టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటే ఇది ద్వైతంతో కూడి ఉంటుంటాది.
2: వెన్ యూ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ డ్యువల్ ప్రిన్సిపల్.
1: ఈ ద్వైతం కూడాను సరైన సత్యం కాదు.
2: ది డ్యువాలిటీ ఇస్ నాట్ ట్రూత్ ఎనీవే.
1: నేను దైవమే అనేటువంటిది కూడాను సత్యం కాదు.
2: ఇస్ నాట్ ట్రూత్ వెన్ యూ సే ఐ ఆమ్ గాడ్.
1: ఐ ఆమ్ గాడ్, this is not truth.
2: When you say I am God, this is not truth.
1: I and God, there is two.
2: When you say that I and God, there are two.
1: A man, a dually mind is like half mind.
2: A man with dual mind is half blind.
1: ఇది కేవలం హాఫ్ బ్లైండ్ గా ఉంటుంటాది.
2: ఇట్ ఓన్లీ హాఫ్ బ్లైండ్నెస్.
1: నేను దైవమే అని చెప్పడంలో రెండు చేరు ఉంటాయి.
2: When you say I am God, there are two here.
1: కనుక నేను నేనే.
2: I am I.
1: నేను దైవమే.
2: ఐఎమ్ గాడ్.
1: నేనేటువంటిది కాదు, దైవము దైవమే.
2: గాడ్ ఈస్ గాడ్ ఎనీవే.
1: కనుక అందరూ దైవ స్వరూపులే అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి.
2: వీ హావ్ టు రీచ్ ద పొజిషన్ హస్ టు నో దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించడానికి తగినటువంటి కృషి ద్వైతంలో ప్రారంభించాలి.
2: We have to start this eternal journey from the point of dualism.
1: ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళాలి.
2: From the point of dualism to non-dualism.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడనేటువంటి యొక్క విశ్వాసాన్ని చక్కగా గుర్తించాలి.
2: We have to have this fundamental faith that everyone is the
1: divine. ఈనాడు ఆధ్యాత్మిక రంగములో అనేక విధములుగా విమర్శించేటువంటి వారు ఉన్నారు.
2: In the spiritual field there are many that criticize.
1: విమర్శించటము సులభము.
2: It's easy to criticize.
1: తెలుసుకోవటం చాలా కష్టం.
2: To know it is difficult.
1: ఇది విమర్శించడంలో ఉండేటువంటి యొక్క వివేక శూన్యత ఏ విధంగా మనం విచారించాలి?
2: హౌ డు యు నో ది ఫూలిష్నెస్ ఇన్ సింప్లీ క్రిటిసైజ్.
1: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వెళ్ళారు.
2: అట్ వన్ టైమ్ ఫ్యూ అప్రోచ్డ్ బుద్ధా.
1: అతన్ని అనేక రకములుగా కూడాను ప్రశ్నలు వేశారు.
2: దే హావ్ పుట్ మెనీ క్వశ్చన్స్.
1: దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా?
2: ఇస్ దేర్ గాడ్?
1: అప్పుడు అతను చెప్పాడు.
2: దెన్ హీ రిప్లైడ్.
1: ఈ వాదోపవాదములు కేవలము కాల వ్యర్థము.
2: ఇఫ్ యు ఆర్గ్యూ లైక్ దట్ ఇస్ ఎ వేస్ట్
1: ఆఫ్ టైమ్. ఇది కేవలం మూర్ఖత్వము.
2: ఫూలిష్నెస్.
1: ఎందువల్లంటే వ్యక్తులు ఏ విధంగా ఒకరికొకరు భిన్నంగా కనిపిస్తున్నారో అదే విధంగానే విశ్వాసములు కూడా భిన్నంగా ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వి ఫైండ్ దేర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్ ద ఫెయిత్స్ ఆల్సో డిఫర్.
1: వ్యక్తులు వ్యత్యాసంగా ఉండినప్పుడు విశ్వాసములు కూడా వ్యత్యాసంగా ఉంటాయి.
2: వెన్ వీ డిఫైన్ అవర్ ఓన్ వే
1: విశ్వాసములు పురస్కరించుకుని ఆ వ్యక్తి ఆ యొక్క స్థితిని పొందగలుగుతుంటాడు.
2: బేసింగ్ ఆన్ వన్స్ ఓన్ ఫెయిత్ హీ విల్ ప్రొసీడ్.
1: నో అని వారికి నో అనురా, yes అను వారికి yes అనురా.
2: If you say no, you'll get the response no. If you say yes, the response is
1: no. Yes అను మన నోటికే కాని దైవంకు సర్వం yes yes yes.
2: Yes and no relate to our body, but to God everything is yes.
1: కనుకనే మనము నో yes అను మన భావమును పురస్కరించుకొని ఉంటున్నాయి కాని ఈ దైవత్వాన్ని ఆధారం చేసుకొని లేము.
2: No and yes, they depend on our feelings, nothing to do with God.
1: కనుకనే సత్యమే దేవుడు.
2: Truth is God.
1: ధర్మమే దేవుడు.
2: Righteousness is God.
1: అహింసనే దేవుడు.
2: Non-violence.
1: ఈ మూడింటిని నీవు అనుసరించు.
2: Follow these three.
1: ఈ మూడింటిని నీవు ఆరాధించు.
2: Worship the three.
1: సత్యాన్ని నీవు నిజమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టు.
2: Proceed along the path of truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యమునకు మించినటువంటిది మరొక ధర్మం లేదు.
2: There is no other dharma beyond truth.
1: కనుకనే truth is God.
2: Truth is God.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనము సాధించడానికి పూనుకోవాలి.
2: First we should accomplish, achieve this truth.
1: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను హృదయ స్థాయి నుండి రావాలి.
2: వాట్ ఎవర్ వి అటర్, వాట్ ఎవర్ వి స్పీక్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఈ పలుకులు ప్రేమమయమై ఉండాలి.
2: వి షుడ్ స్పీక్ విత్ ఆల్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి పలుకులు నీవు సత్యమే.
2: వాట్ ఎవర్ యు స్పీక్ విత్ లవ్ ఇస్ బౌండ్.
1: ప్రేమ లేనప్పుడే అసత్యం ప్రారంభమవుతుంది.
2: వెన్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్.
1: కనుకనే మనం ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు కానీ సత్యాన్ని ఆధారం చేసుకోవాలి.
2: ఇన్ ఎనీ వే వి హావ్ టు టేక్ ట్రూత్ యాస్ ది బేస్.
1: ఇది చాలా సులభం కాదు.
2: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
1: కానీ ప్రాక్టీస్ చేయాలి.
2: బట్ వి హావ్ టు ప్రాక్టీస్.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనం ప్రతి ఒక్కటి కూడాను వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ వల్లనే వచ్చాయి.
2: ఎవ్రీథింగ్ వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: కనుకని ఈ సత్యాన్వేషణ కూడా ఒక ప్రాక్టీస్ కావాలి.
2: సర్చ్ ఫర్ ట్రూత్ వి నీడ్ టు ప్రాక్టీస్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: ఇట్స్ ఓన్లీ టు ప్రాక్టీస్ యు విల్ బి సక్సెస్.
1: సాధన చేయక సాధ్యము కాదు.
2: వితౌట్ ప్రాక్టీస్ ఇస్ నాట్ పాసిబుల్.
1: సాధన అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్ ప్రాక్టీస్?
1: సాధనం.
2: స్వాధనం.
1: సా సాలోక్య సారూప్య సామీప్య సాయుత్యం యొక్క నిజమైనటువంటి యొక్క స్వరూపము.
2: సా ఇస్ ద నియర్నెస్ ద ఐడెంటిటీ అండ్ ద మర్జా. దట్స్ టు ఫార్మ్.
1: కనుకని ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క భావమును.
2: దట్ ఆర్ ద ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: దానిని కాన్షియన్స్ అన్నారు.
2: దట్స్ కాల్డ్ కాన్షియన్స్.
1: కానీ ఈనాడు కాన్షియన్స్ చూడటం లేదు.
2: Today we don't think of conscience.
1: ఈనాడు కాన్షియస్ చూస్తున్నారు.
2: We only think of conscience.
1: ఈ కాన్షియస్ అనేటువంటిది కేవలం ఇంద్రియముల ద్వారా కలిగేటువంటివి.
2: The level of conscious is that of senses.
1: ఇంద్రియములు రోగమయమైనటువంటివి.
2: The senses are after disease.
1: ఇంద్రియముల ద్వారా వచ్చినటువంటిది నీవు సత్యమని భావించవద్దు.
2: That you go by the senses is not truth.
1: నీ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి దాన్ని సత్యంగా నీవు భావించు.
2: It's only the truth that comes out of heart.
1: అది ఏ నిజమైన మార్గము.
2: That is the true path.
1: దీనికే హృదయము అన్నారు.
2: This is called heart.
1: ప్లస్ దయ హృదయము.
2: హృదయ హృత్ ప్లస్ దయ.
1: హృదయము కరుణామయమైనటువంటిది.
2: ద హార్ట్ ఈస్ ఆఫ్ కంపాషన్.
1: నీ హృదయం నిండుకు ఉన్నది కరుణని.
2: ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఈ కరుణను 10 మందికి పంచు.
2: షేర్ దిస్ విత్ అదర్స్.
1: అది నీవు చేయవలసిన సాధన.
2: దాట్ ఈస్ ద ట్రూ ప్రాక్టీస్ యు ఆర్ సపోజ్ టు.
1: ఆ ప్రేమ తత్వాన్ని నీవు 10 మందికి పంచు.
2: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
1: నీ ఒక్కడే స్వార్థ స్వప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగపెట్టుకోవద్దు.
2: డోంట్ మేక్ యూజ్ ఇట్ ఫర్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకని సెల్ఫ్ అనేటువంటిది చాలా మూర్ఖత్వంగా అభివృద్ధి అవుతుండాలి.
2: టు హ్యావ్ ది సెల్ఫిష్ గ్రౌండ్ ఈస్ ఫూలిష్ స్టైల్ విచ్ ఇస్ మోర్ నౌ.
1: సెల్ఫ్ లీవ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
2: The self lives by getting and forgetting.
1: Love lives by giving and forgiving.
2: Love lives by giving and forgiving.
1: కనుకని లవ్ ను మనం ప్రయత్నంగా పూర్వకంగా సాధించాలి.
2: Therefore we have to develop love.
1: ఈ ప్రేమ ఉన్న చోట ద్వేషమునకు అవకాశమే లేదు.
2: Where there is love there is no hatred.
1: కనుకని ఈనాడు మనకు కావాల్సినటువంటిది ఆత్మవిశ్వాసం కావాలి.
2: What we need today is self confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే దేన్ని నువ్వు సాధించలేవు.
2: Without self confidence you cannot achieve anything.
1: ప్రతి దానికి కూడా నువ్వు ఒక ఉనికిని ఉంటుండాలి.
2: For everything there's
1: నేను ఉన్నాను అనే దేవుడు.
2: The feeling of existence is that.
1: ఆ సత్యాన్ని నీవు విశ్వసించాలి.
2: You should have faith in it.
1: కానీ ఒక్కొక్క సమయంలో కొంతమంది వ్యక్తులు యందు తన తత్వాన్ని తాను నమ్మలేకపోతుంటాడు.
2: At times we don't have faith in ourselves.
1: తనం తానే నమ్మలేనిటువంటి వాడు దేనిని నమ్మగలడు?
2: If one does not have faith in one's own self, what is it that you'll have?
1: కనుకనే మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి.
2: So first we have to develop self confidence.
1: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: Then we get self-satisfaction.
1: అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది.
2: Then we'll be happy.
1: ఈ సంతోషం కలిగినప్పుడే దేన్నైనా త్యాగం చేస్తాం మనం.
2: With this happiness we'll sacrifice anything.
1: అది self-sacrifice.
2: That is self-sacrifice.
1: ఎప్పుడు ఈ self-sacrifice చేస్తామో అప్పుడు self-realization.
2: When you pass on the self-sacrifice, you'll have the self-realization.
1: కనుక నీ self-confidence అనేటువంటిది మన లైఫ్ ఒక ఫౌండేషన్ వంటిది.
2: So self-confidence is the foundation for our life.
1: Self-satisfaction wall వంటిది.
2: Self-satisfaction is the wall.
1: Self-sacrifice roof వంటిది.
2: Self-sacrifice the roof.
1: Self-realization life.
2: Self-realization is life.
1: కనుక ఈ లైఫ్ అనేటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
2: సో సెల్ఫ్ రియలైజేషన్ డిపెండ్స్ ఆన్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కనుక
1: మొట్టమొదట నమ్మకం అను ఒక ఇది ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఫెయిత్ ఫస్ట్.
1: ఈ నమ్మకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
1: నిజముగా మానవుడు అంటే ఏమి దీని అర్థము?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మానవ హ్యూమన్ బీయింగ్?
1: నమ్మకము కలవాడే మానవుడు.
2: ద వన్ విత్ ఫెయిత్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఈనాడు అన్నింటినీ నమ్ముతున్నాడు కానీ మానవుడు తనను తాను నమ్మటం లేదు.
2: వి బిలీవ్ ఎవ్రీథింగ్ బట్ యు వి డోంట్ హావ్ బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
1: ఇంత మాత్రం ఉండేటువంటి మానవత్వం ఎట్లా అవుతుంది?
2: హౌ కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అందుకోసమే ఒకానొక సమయం లోపల హనుమంతుడు చెప్పాడు.
2: సో అట్ వన్ టైమ్ హనుమాన్ సెడ్,
1: నరుడు వానరుడు.
2: వన్ ఇస్ నర హ్యూమన్ బీయింగ్, వానర ద మంకీ.
1: కానీ నరుడి కంటే వానరుడే మేలు అన్నాడు.
2: బట్ మంకీ ఇస్ బెటర్ దాన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ వన్ వే.
1: నేను రామును సేవిస్తున్నాను.
2: ఐ సర్వ్ రామ.
1: నరుడు కామాన్ని సేవిస్తున్నాడు.
2: వేర్ ఎస్ హ్యూమన్ బీయింగ్ ఇస్ సర్వింగ్ డిజైర్.
1: నేను రాముని ఆధారం చేస్తున్నాను.
2: ఐ హావ్ రామా ఇస్
1: రామునితో నేను బ్రతుకుతున్నాను.
2: ఐ లివ్ విత్ రామ.
1: మీరు కామునితో బ్రతుకుతున్నారు.
2: బట్ యు లీడ్ యువర్ లైఫ్ ఇన్ డిజైర్.
1: కనుక మీకు నాకు ఉన్న వ్యత్యాసం ఇదియే.
2: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ us.
1: రాముడు ఉన్న చోట కాముడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడానికి వీలు కాదు.
2: వేర్ దేర్ ఇస్ రామా గాడ్ దేర్ కెనాట్ బి కామా డిజైర్.
1: కనుకని మనం డిజైర్స్ సాధ్యమైనంత వరకు పరిమితం పెట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ అవర్ డిజైర్.
1: దీనిని మన సంస్థలందు
2: this in our organization
1: దీని కంట్రోల్ ఆఫ్ డిజైర్స్ అని పెట్టాము.
2: ద ప్రోగ్రామ్ ఇస్ కంట్రోల్ అవర్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ని కొంతవరకు తగ్గించుకోవాలి.
2: వి హావ్ టు రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ హ్యూమన్ వాల్యూ అని పెట్టాము.
2: వి ఆల్సో హావ్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ హ్యూమన్ వాల్యూస్.
2: వాట్ ఇస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
1: అనగా ఏంటి? మన వాల్యూ మన యందే ఉంటుండాలి.
2: ద వాల్యూ ఇస్ విత్ ఇన్.
1: మన వాల్యూస్ అంతా కూడా కొత్తగా సంపాదించుకునేటువంటివి కాదు.
2: వాల్యూస్ ఆర్ నాట్ టు బి న్యూలీ.
1: మనతో పాటు ఈ వాల్యూస్ అంతా వచ్చింది.
2: వి ఆర్ బోర్న్ విత్ ది వాల్యూస్.
1: నీకు నీ నీడకు ఎంత డిఫరెన్స్ లేదో.
2: Just as there's no difference between you and shadow.
1: మనిషికి మనిషికి విలువకును ఏమాత్రము డిఫరెన్స్ లేదు.
2: Likewise there's no difference between you and your value.
1: విలువలన్నీ నీ యందే ఉంటున్నవి.
2: They are all within you.
1: కానీ నీ ఉపయోగించుకోవటం లేకపోవటం చేతనే ఇవి నీకు దూరం అయిపోతున్నాయి.
2: As you don't make use of them you are far away from them.
1: కనుకనే సత్యము నీదే.
2: You are truth.
1: ధర్మము నీదే.
2: You are dharma.
1: శాంతము నీదే.
2: You are peace.
1: Peace నీదే. అంతా కూడా నీవై ఉంటున్నావు.
2: ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
2: దిస్ ట్రూత్ యు మస్ట్ అండర్స్టాండ్.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
2: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
1: దైవం మనుష్య రూపేణ.
2: గాడ్ ఈస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ మానవత్వం ఎన్ని జన్మల యొక్క అదృష్టమో ఈ మానవత్వం లభ్యమైంది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ జంతువు
1: నరజన్మ దుర్లభము.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ రాదర్
1: రేర్. నరజన్మ దుర్లభమైనటువంటిది.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ
1: రేర్. నర అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎనీవే న్యూ.
1: నర అనగా ఆత్మ అని అర్థం.
2: నర హ్యూమన్ బీయింగ్ మీన్స్ ద సెల్ఫ్.
1: ఆత్మ ఆత్మకు నాశనం లేదు.
2: This Atma spirit is imperishable.
1: Raha anaga nashanamu.
2: Raha perishable.
1: Na anaga kanidi.
2: Na no.
1: Nara anaga nashanamu kanidi narudu ani.
2: Nara means imperishable.
1: Kevalamu ee deha tattvam maatrame maarpu chendutunnadi kani ఆత్మ మార్పు చెందేటువంటిది కాదు.
2: ఇట్స్ ఓన్లీ ది బాడీ దట్ చేంజెస్, నాట్ ది స్పిరిట్.
1: అట్టి మార్పు చెందినటువంటి ఒక నరత్వాన్ని మనం అనుభవించి దాని తత్వాన్ని గుర్తించుకొనక కేవలము భౌతికము లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కొంతవరకు పెడమార్గమును ప్రకటించి మానవత్వాన్ని వికృతి రూపాన్ని ధరింపజేస్తుందని.
2: We don't understand the changeless, imperishable spirit, the soul behind it, but we are carried away by this worldly sense and we take the wrong direction.
1: నీ దృష్టిని బహిర్ముఖం గావించకుండా అంతర్ముఖం చేసుకో.
2: We have to convert, divert the external looking inward. ఈ కోరికలు
1: క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకో.
2: It is reduced to a certain extent.
1: కోరికలు ఎంత తగ్గుతుందో ఆధ్యాత్మికం అంత పెరుగుతుంది.
2: As there is more and more less of desires, spirituality will rise.
1: కనుకనే less luggage, more comfort make travel a pleasure.
2: Less luggage, more comfort make travel a pleasure.
1: ఈ desires ఏ మన luggages.
2: The desires constitute the luggage.
1: ఈ desires ఉండాలి ప్రపంచంలో.
2: Desires are needed in the world.
1: ఎంతవరకు అంతవరకు ఉంటుండాలి.
2: But it should be under certain limits.
1: కనుక పరిమితం మీది పోకూడదు.
2: You should not transcend limits.
1: పరిమితం మీరిపోతే అది ప్రమాదమే అవుతుంది.
2: If there are limitless, you will be put to danger.
1: కనుక ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం పెట్టుకోవాలి.
2: Every desire must have a limit.
1: కొన్ని దురభ్యాసములు కూడా ఉంటుంటాయి.
2: There are certain bad habits.
1: మన సంస్థల వారు కొన్ని సరి అయినటువంటి అభ్యాసములు కూడాను కొన్ని పెంచుకోవాలి.
2: Members of organizations should have certain good habits. హిందీలో
1: చెప్తాడు జైసే అన్యాయ ఐసే మన్ అని. ఎలాంటి యొక్క అన్నము అలాంటి.
2: Less luggage, more comfort make travel a pleasure.
1: ఈ డిజైర్స్ ఏ మన లగేజెస్.
2: The desires constitute the luggage.
1: ఈ డిజైర్స్ ఉండాలి ప్రపంచంలో.
2: Desires are needed in the world.

0: experience.
1: కనుక మనము ఆహారాన్ని కూడా సక్రమైనట్టుగా తీసుకోవాలి.
0: సో వీ హావ్ టు పార్టేక్ ఆఫ్ ఫుడ్ ఇన్
1: మన అభ్యాసం చేతనే మన యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలంత పెరిగిపోతున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వీ హావ్ గాట్ ఆల్ ఫోర్ కైండ్స్ ఆఫ్ థాట్స్.
1: కనుకని ధూమపానమును విచ్చించాలి మనవాడు.
0: దేర్ఫోర్ గివ్ అప్ స్మోకింగ్.
1: ఇంకా మద్యపానమును నిషేధించాలి.
0: అండ్ ఆల్సో ప్రొహిబిట్ డ్రింకింగ్.
1: ఈ యొక్క మద్యపానము ధూమపానం వల్ల ఏమవుతుండదంటే ఆరోగ్యాన్ని హీనం గావిస్తుండదు.
0: దిస్ ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్.
1: ఆరోగ్యం లేనటువంటి వాడు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేడు.
0: ద వన్ వితౌట్ హెల్త్ కెనాట్ అచీవ్ ఎనీ స్మాల్ థింగ్.
1: ఈ ధూమపానము మద్యపానంతో పాటు మాంస భక్షణ.
0: Smoking, drinking further, this non-vegetarianism.
1: ఇది కూడా చాలా చెడ్డది.
0: దిస్ ఆల్సో వెరీ బ్యాడ్.
1: పశు సంబంధమైనటువంటి యొక్క ఆహారం భుజించడం చేతనే పశు గుణములే మనలో అభివృద్ధి అవుతున్నాయి.
0: If you partake animal food, you'll have animal thought.
1: కనుక ఎలాంటి ఫుడ్డో అలాంటి హెడ్ అయిపోతుంది.
0: As is the food, so is the head.
1: కనుక నీ ఫుడ్ ను కూడా సరైన రీతిగా పెంచుకోవాలి.
0: సో యూ షుడ్ హ్యావ్ రెగ్యులేషన్ ఆన్.
1: తదుపరి నాలుగవది ఒకటి జూదము.
0: దట్స్ గ్యాంబ్లింగ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వారు ధూమపానము మద్యపానము మాంస భక్షణ జూదము ఈ నాలుగింటి ఎందుకు ప్రవేశించకుండా సాధ్యమైనంత వరకు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి.
0: దోస్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ షుడ్ గివ్ అప్ ఇమీడియట్లీ దీస్ థింగ్స్ లైక్ the smoking and the drinking, non-vegetarianism and gambling. All these four are full of suffering.
1: ఈ మాంస భక్షణ అనేటువంటిది మీరు యోచన చేసుకోండి.
0: యు థింక్ ఆఫ్ దిస్ ఈటింగ్ మటన్.
1: మీరు మాంసమును భక్షిస్తూ రావడం చేతనే అనేక ప్రాణులను హింసిస్తున్నారు ఈ యొక్క అమ్మేటువంటి వారు.
0: బికాస్ ఆఫ్ యువర్ నాన్ వెజిటేరియన్ హ్యాబిట్ మెనీ పీపుల్ హావ్ టు కిల్ ద యానిమల్స్ అవుట్సైడ్.
1: దాని యొక్క మరణములకు నీవే కారణం.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ ద
1: యానిమల్. నీవు తినడం చేత కదా వారు దానిని చంపుతున్నారు.
0: యాజ్ యు ఈట్ దే కిల్ దేర్.
1: పాపం ఏ విధమైనటువంటి యొక్క అమాయకత్వమైనటువంటి పశువులను చంపి వాటిని భుజించటము ఇది ఎంత పాపం.
0: వాట్ ఎ పిటీ ఇట్ ఈస్ ది ఇన్నోసెంట్ అనిమల్స్ ఆర్ కిల్డ్ ఓవర్ దేర్ సోల్డ్ ఇన్ ది మార్కెట్.
1: కలవారంతా కూడా రెండింటి ప్రత్యేకంగా మీరు విచారించాలి.
0: సో యూ షుడ్ నో టూ ఇంపార్టెంట్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దేనిని కూడా మనము హర్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఇది నిజమైనటువంటి మానవతా విలువలు.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: మానవతా విలువలని సత్య ధర్మ శాంతి ప్రేమలని చెప్పుకోవటం కాదు.
0: నాట్ సింపుల్ డిక్లరేషన్ ఆఫ్ ది ట్రూత్ నాన్ వైలెన్స్ పీస్
1: అండ్ లవ్. మన జీవులను మనం హింసించడానికి పూనుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: అదే మానవతా యొక్క విలువ.
0: దాట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అంతేకాకుండా మన నుంచి ఇతరులకు ఏ విధమైనటువంటి చెడు జరగకూడదు.
0: నో వన్ షుడ్ బి పుట్ టు ఎనీ హార్మ్ బికాస్ ఆఫ్ us.
1: ఈ విధమైనటువంటి మాటలు ఎందుకని నడతలు ఎందుకని చేష్టలు ఎందుకని ఆహారం ఎందుకని అన్ని మార్గములు ఎందుకు మనం పరులను హింసించకుండా చూసుకోవాలి.
0: Either by word or thought or deed or anything whatsoever, we should not harm anyone.
1: ఇంతే కాకుండా
0: not only this,
1: భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం.
0: We pray to God.
1: ఏమని ప్రార్థిస్తున్నారు?
0: How do we pray?
1: ఇది కావాలి అది కావాలి ప్రార్థిస్తున్నాం.
0: We pray to God saying that we want this.
1: భగవంతుడు అంటే ఎవరు?
0: Then who is God?
1: కేవలము సత్ చిత్ ఆనందమే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: సత్ చిత్ ఆనందాన్ని నీవు ఆశ్రయిస్తే నీ కోరికలు ఎంత మాత్రం క్షణకాలంలో నెరవేరుతాయి.
0: ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ యువర్ డిజైర్ విల్ బి
1: ఫుల్ఫిల్డ్. భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అల్పమైన కోరికల్లో మనం దిగిపోతున్నాం.
0: వీ రిసార్ట్ టు దీస్ మీన్ డిజైర్స్ బికాస్ వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ది డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: చెప్పాను.
0: భగవాన్ సత్యం
1: భూయాత్ అది నైతికము.
0: ఫస్ట్ స్పీక్ ట్రూత్ దట్స్ మోరల్ వాల్యూ.
1: ప్రియం భూయాత్ ఇది ఏ ధార్మికము.
0: యూ జస్ట్ స్పీక్ ఇన్ సాఫ్ట్లీ దట్ ఈస్ ధార్మిక.
1: ప్రభ్యూయాత్ సత్యం అప్రియం అది ఆధ్యాత్మికం.
0: నెవర్ టెల్ ది అన్పాలటబుల్ ట్రూత్ దట్ ఇస్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఈ ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ప్రత్యేకంగా పూజలు చేయటము యాత్రలు పోవటం ఇది మాత్రమే ఆధ్యాత్మికం కాదు. ఇవంతా ఆధ్యాత్మికానికి అంగాలు.
0: We think that worship and pilgrimage are spiritual. No, they are just the factors
1: there. మనం ఈ పవిత్రమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
1: దీనికంటే మించిన ఆధ్యాత్మికం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దెన్ దిస్.
1: దేవుడు అనగా వేరు, దేశమందును లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడు అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
0: సిన్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫారెన్ ల్యాండ్.
1: పాపం పనులు తగిలియుండు.
0: ఇట్ ఇస్ అటాచ్డ్ టు యువర్ యాక్షన్.
1: పాపం కాని పుణ్యం కాని పరదేశంలో లేదు.
0: సిన్ ఆర్ మెరిట్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫారెన్ ల్యాండ్.
1: మన కర్మల యందే ఉంటుందది.
0: దే ఆర్ ప్రెసెంట్ లింక్డ్ విత్
1: దానికి కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: Everything has got these three reaction reflection.
1: నీవు మంచిది చేయి, మంచి ఫలితం వస్తుంది.
0: Do good, you'll have good results.
1: మంచిది చూడు, నీకు మంచి ఫలితం వస్తుంది.
0: If you do good, you'll have good results.
1: మంచిది తలచు, మంచి ఫలితం వస్తుంది.
0: Think good, you'll have good results.
1: ఎలాంటి తలపులో అలాంటి వంటగా ఉంటుంది.
0: As is the thought, so is the result.
1: కనుకనే మన దుఃఖములకు విచారములకు మూల కారణం మన కర్మలే. మన మూల కారణం
0: for pain and pleasure, our actions are responsible.

0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: సో వీ షుడ్ డూ గుడ్.
0: ఈ మంచి పనులు చేయించే నిమిత్తమై ఈ మానవత్వం వచ్చింది.
1: It's only to do good the human life is given.
0: మనకు సహాయం చేసేటువంటి మనిషే భగవంతునికి ప్రీతికరమైన వాడు.
1: The one who helps others is acceptable to God.
0: భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు?
1: Whom does God love?
0: పరులకు హెల్ప్ చేసేటువంటి వాడిని ప్రేమిస్తున్నాడు.
1: God loves those who help others.
0: దేనివల్ల? పరులో ఉండేటువంటి వాడు తానే.
1: Because God is present in others.
0: ఎవరికో సేవ చేస్తున్నామని మనం విశ్వసించరాదు.
1: You should not have feeling that భగవంతునికి
0: సేవ చేస్తున్నాము.
1: You are serving God himself.
0: భగవంతుడు ఈ ఆకారంలో వచ్చాడు.
1: God has come in this form.
0: సర్వభూతముల యందు భగవంతుడు ఉంటున్నాడు.
1: God is in all beings.
0: సేవ చేసినా భగవత్ సేవగానే భావించాలి.
1: యు మే సర్వ్ ఎనీవన్, ఇట్ సర్వ్
0: ఏ కర్మలు ఆచరించినా కానీ భగవత్ కర్మలుగానే మార్చుకోవాలి.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ సర్వీస్ టు గాడ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: ఇది మై వర్క్, ఇది గాడ్ వర్క్ అని డివైడ్ చేయకూడదు.
1: నెవర్ డివైడ్ దిస్ మై వర్క్ అండ్ దట్స్ గాడ్స్ వర్క్.
0: ఈ ఆఫీస్ గో, ఇది కూడా గాడ్ వర్క్.
1: గో టు ఆఫీస్ ఇస్ గాడ్స్ వర్క్.
0: ఈ వ్యాపారం చే, ఇది గాడ్ వర్క్.
1: డు బిజినెస్ గాడ్స్ వర్క్.
0: యు టీచింగ్ చే, ఇది గాడ్ వర్క్.
1: యు టీచ్ ఇస్ గాడ్స్ వర్క్.
0: అన్ని గాడ్ వర్క్లే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ వర్క్.
0: అనగా పరమాత్ముడు లేనటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వేర్ దేర్ ఇస్ నో.
0: అలాంటి విశ్వాసాన్ని ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: డెవలప్ దట్ ఫెయిత్ టుడే.
0: అందువల్లే మన వేదములందు కూడా చెప్పింది.
1: For that reason Veda also declares
0: sarvajeeva namaskaram keshavam pratigacchate.
1: Whomsoever you offer your salutation to God,
0: ఎవరికి నమస్కారం చేసినా దైవానికి చెందుతాయి.
1: Whomsoever you respect, it will go to God.
0: ఇంత మాత్రమే కాదు, సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని దూషించినా భగవంతునికి చేరిపోతుంది.
1: Whomsoever you accuse or criticize, it amounts to criticizing God.
0: కనుక రెండింటి ఎందుకు సమత్వాన్ని మనం వహించాలి.
1: In both the contexts you should have equanimity.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై మన సంస్థలు ఈనాడు స్థాపించాము.
1: The organization is started to establish this economy.
0: ఏదో సాయి సంస్థలంతా ప్రచారం నిమిత్తమే ప్రవేశించినటువంటి కాదు.
1: సాయి ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: మనకు ప్రచారమే అక్కర్లేదు.
1: We don't need publicity.
0: మిమ్మల్ని అందరిని ఎవరు ఇన్వైట్ చేసి పిలిచారు ఇక్కడ?
1: Who invited you here?
0: ఇది ప్రేమ యొక్క సంబంధమే.
1: It is all relationship with
0: నీకు నాపై ఉన్నటువంటి ప్రేమ యొక్క ప్రవాహమే.
1: It is all the continuous flow of your love towards Bhagavan.
0: కనుకనే ఇది మన ఎందరి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది?
1: What sort of relationship?
0: Love to love, heart to heart.
1: It's only connection between love to love and heart to heart.
0: మీకు నాపైన ఉన్న ప్రేమ, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమ, ఈ రెండు సంబంధమే ఈనాడు ఇంతమందిని ఇక్కడ చేర్చడానికి వీలైంది.
1: You love Bhagavan and Bhagavan loves you. That is the contact connection, love to love.
0: కాని మన సమస్తలో మరొకటి కూడా మీరు చక్కగా గుర్తించాలి.
1: You have to understand another factor.
0: ఇక్కడ మీరందరూ కూడా కాన్ఫరెన్స్ లో ప్రవేశిస్తుంటారు.
1: యూ ఆల్ హావ్ పార్టిసిపేట్ ఇన్ ద కాన్ఫరెన్స్.
0: కానీ
1: బట్
0: మీ వసతులు కానీ మీ యొక్క పరిసరములు కానీ పవిత్రంగా ఉంచుకొని భద్రంగా చేసేటువంటి ఈ సేవాదరములు వాళ్ళు చేసేటువంటి సేవ ఇట్టిది అట్టిదని వర్ణించడానికి వీలు కాదు.
1: వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద సర్వీస్ రెండెడ్ బై సేవాదళం టు మెయింటైన్ క్లీన్లీనెస్ ఇన్ ది క్యాంపస్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్ ఇన్ ఎ వే.
0: సేవాదళం వారే నిజమైనటువంటి సేవకులు.
1: సేవాదళ మెంబర్స్ ఆర్ ట్రూ సేవక్స్ వర్కర్స్.
0: కనుకనే మన సంస్థల లోపల ముఖ్యంగా వర్కర్స్ పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటి వాళ్ళు లక్షలకు ఉంటున్నారు.
1: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ వర్కర్స్ హూ ఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: కానీ మనకు వర్కర్స్ అనేటువంటి భావం మనలో పెట్టుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎ వర్కర్.
0: మనం కూడా వర్కర్సే.
1: We are also workers.
0: All are workers.
1: All are workers.
0: ఇందులో ప్రతి ఒక్కరు కూడా దాసుడే.
1: Everyone is a worker.
0: నేను మాస్టర్ అనుకుంటాడు.
1: You think you're a master?
0: కాదు, మాస్టర్ కాదు.
1: No.
0: నేను ప్రెసిడెంట్ అనుకుంటారు.
1: You think you're a president?
0: Not president.
1: You are not a president.
0: ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ జగత్తు లోపల దాసత్వాన్ని వహించవలసింది?
1: Because in this world everyone is a worker basically.
0: ఒక వ్యక్తి చిన్న వయసు లోపల క్లాస్మేట్ గా ఉంటున్నాడు ఒక రాజుకు.
1: A person was a classmate of Raju at a tender age.
0: కానీ ఒకనాడు రాజును చూడటానికి వచ్చాడు ఈ పాత మిత్రుడు.
1: ద ఓల్డ్ ఫ్రెండ్ కేమ్ టు సీ రాజు.
0: వచ్చి చూసేటప్పటికి నీ ఏం చేస్తున్నావు అన్నాడు ఈ మిత్రుణ్ణి.
1: రాజు ఆస్క్డ్ దిస్ ఫ్రెండ్ వాట్ ఆర్ యు డూయింగ్ నౌ.
0: రాజా, నేను బీదవాడిని.
1: హి సెడ్ రాజా, ఐ యామ్ ఎ పూర్ మ్యాన్.
0: కాలానికి తగినంత భోజనం నాకు చిక్కలేక నాకు అనేక అవస్థలతో గురి అవుతున్నాను.
1: యాజ్ ఐ కుడ్ నాట్ క్యారీ ఆన్ మై లివింగ్ ఐఎమ్ సఫరింగ్.
0: కనుక జగత్తు లోపల అందరూ దాసులుగానే ఉంటున్నారు.
1: Therefore in this world all are workers.
0: ఏదో ఒక దానికి లొంగిపోతున్నారు ప్రపంచంలో.
1: They submit to one thing or other in this world.
0: అప్పుడు ఈ రాజుకు కోపం వచ్చింది.
1: Then Raju was angry then.
0: నేను సర్వాధికారిని, నేనెట్లా దాసుడు అవుతాను అన్నాడు.
1: Raju said I have authority on all. How can I serve?
0: అనేక మంది పరివారకులంతా ఉంటున్నారు.
1: I got so many servants.
0: పరివారకులంతా ఉంటున్నారు.
1: I have associates, helpers.
0: నేను మాస్టర్ అన్నాడు.
1: And he said I'm the master.
0: కానీ దానిని ఆ రాజుకు చక్కగా అర్థమయ్యే తీరుతిగా గుర్తింపజేయడానికి కోసమని తన చేతిలో ఉన్నటువంటి కర్రను వదిలిపెట్టాడు ఈ ఫ్రెండ్.
1: The friend dropped the stick he was holding on hand to teach him a lesson.
0: కానీ వంగలేకపోతున్నాడు.
1: బట్ హీ కుడ్ నాట్ బెండ్.
0: అయ్యో, నాకు ఆధారమైన కర్ర కింద పడిపోయింది, నేను వంగలేకుండానే ఏం చేసేది అన్నాడు.
1: ద స్టిక్ విచ్ వాకింగ్ స్టిక్ విచ్ హెల్ప్స్ మీ ఈస్ డ్రాప్ నౌ, హౌ కెన్ ఐ వాక్ నౌ.
0: అప్పుడు రాజు వంగి దాన్ని తీసి ఇది ఫ్రెండ్ కి అందించాడు.
1: ద కింగ్ బెంట్ అండ్ పిక్డ్ అప్ ది స్టిక్ అండ్ గేవ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్.
0: రాజా, ఇప్పుడు నీవు నాకు దాసుడు అన్నాడు.
1: హి సెడ్, ఓ కింగ్, నౌ యు ఆర్ మై సర్వెంట్.
0: ఎందుకంటే నా కర్ర నీకు అందించావు, నాకు ఒక సేవగా చేశావు, ఇదే సేవత్వంలో ఉన్నటువంటి అంతరార్థము.
1: వై? బికాస్ యూ హావ్ పిక్డ్ అప్ ది స్టిక్ అండ్ యూ గేవ్ ఇట్ టు మీ.
0: సేవ అనగా కేవలము చేతులతో చేసేటువంటి సేవనే కాదు, నోటితో చేసే సేవనే కాదు, దేహంతో చేసే సేవనే కాదు, సర్వమును సేవనే.
1: Service is not merely done with the body.
0: తల్లికి సేవ చేస్తుంది, బిడ్డ తల్లికి సేవ చేస్తుంది.
1: The child serves the mother, mother serves the child.
0: భర్త భార్యకు సేవ చేస్తుంది, భార్య భర్తకు చేస్తాడు.
1: Husband serves wife and wife serves husband.
0: ఈ విధంగా ప్రతి ఒక్కటికి మనం చూసుకుంటే సర్వులు సేవకులే.
1: So all are servants.
0: ఒక్క గాడ్ ఒకడే మాస్టర్.
1: God is only master.
0: కనుక అట్టి మాస్టర్ తత్వాన్ని మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో ది ట్రెండ్ అండ్ ది నేచర్ ఆఫ్ ది మాస్టర్.
0: ప్రతి ఒక్కరు కూడా నేను మాస్టర్ అనుకుంటాడు.
1: ఎవ్రీవన్ థింక్స్ దట్ ఇస్ ఎ మాస్టర్.
0: ఏంటి మాస్టర్ అంటే అర్థము?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ ఎ మాస్టర్?
0: కొంతమంది డివైన్ మాస్టర్ అంటారు.
1: సమ్ సేస్ ద డివైన్ మాస్టర్.
0: కొంతమంది స్టేషన్ మాస్టర్ అంటారు.
1: సమ్ సేస్ స్టేషన్ మాస్టర్.
0: కొంతమంది పోస్ట్ మాస్టర్ అంటారు.
1: పోస్ట్ మాస్టర్.
0: అందరూ మాస్టర్స్ గానే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ మాస్టర్.
0: కనుక మాస్టర్ అంటే దీనికి విలువనే లేదు.
1: మాస్టర్ వర్డ్ హ్యాస్ నో వాల్యూ.
0: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాస్టర్ గానే ఉపయోగించుకుంటున్నారు.
1: Everybody feel that he is a master.
0: Master kaadi vellanta.
1: No master at all.
0: భగవంతుడు ఒక్కడే మాస్టర్.
1: God is the only master.
0: కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని పొందడానికి
1: to have the total divinity.
0: మీరు కూడాను పరిపూర్ణమైనటువంటి వారిగా తయారు కావాలి.
1: You to be perfect, total.
0: ఒక జోన్సన్ ఉండేటువంటి వాడు ఇటలీ దేశం లోపల.
1: In Italy there is one musician.
0: అతను ఒక వయలిన్ తయారు చేసేటువంటి వాడు.
1: He prepares violin.
0: ఆ వయలిన్ ను ఒక సంవత్సరము, రెండు సంవత్సరం, మూడు సంవత్సరం అంతా తయారు చేస్తూ వచ్చాడు.
1: టు మేక్ వన్ వయలిన్ హీ టేక్స్ వన్ ఆర్ టూ ఇయర్స్.
0: ఏమిటి జాన్సన్, ఈ విధంగా నీవు ఒక సంవత్సరం అంతా ఒక వయలిన్ చేస్తే ఎంతకాలం నీవు జీవితాన్ని గడపగలవు?
1: ది అదర్స్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ టేక్ టూ ఆర్ త్రీ ఇయర్స్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు యూ లివ్?
0: వయలిన్ మేకర్ చెప్పాడు, బ్రదర్, గాడ్ ఈస్ పరిపూర్ణం.
1: దెన్ దిస్ వయలిన్ మేకర్ సెడ్, గాడ్ ఈస్ టోటల్ పర్ఫెక్ట్.
0: అలాంటి పర్ఫెక్ట్ గాడ్ కు నేను పర్ఫెక్ట్ గానే చెయ్యాలి.
1: సో ఫర్ దట్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్ఫెక్షన్, ఐ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్.
0: పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ టోటల్.
0: నా పని అంతా కూడా పూర్ణంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ మై వర్క్ ఆల్సో షుడ్ బి టోటల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అతను పూర్ణుడు కాబట్టి నా పనులంతా పూర్ణంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్, ఐ షుడ్ ఆల్సో బి పర్ఫెక్ట్.
0: ఏదో సంస్థల యొక్క ఒత్తిడి కోసమని మేము సేవలు చేస్తున్నామని భావించుకుంటే అది పూర్ణత్వం కాదు.
1: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ బికాస్ ద ప్రెషర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇట్స్ నో సర్వీస్ అట్ ఆల్.
0: కనుక నీ కాన్షియన్స్ తృప్తిగా నీవు చేయాలి.
1: యూ షుడ్ డూ ఇట్ టు బి
0: ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా కూడా నీ కాన్షియన్స్ నీకు మెచ్చాలి.
1: వన్ మే నో ఆర్ నాట్, యూ షుడ్ డూ ఇట్ యువర్ ఓన్ కాన్షియన్స్.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
1: బికాస్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్.
0: అలాంటి పర్ఫెక్ట్ అనేటువంటి పరమాత్మకు సేవ చేసే సమయంలో మనం పర్ఫెక్ట్ గానే చేయాలి.
1: టు సాటిస్ఫై దట్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్ఫెక్షన్, వీ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ.
0: ఎవరైనా చూచినప్పుడు సేవ చేయటము, చూడనప్పుడు దాన్ని వదిలిపెట్టడము, ఈ విధంగా ఉండకూడదు.
1: We start serving when others watch us and we discontinue immediately thereafter.
0: ఎవరు వాచ్ చేయకపోయిన గాని భగవంతుడు వాచ్ చేస్తుంటాడు.
1: Where others see or not, there's God watching behind.
0: ఈ వాచ్ అంటే ఏమిటి?
1: What do you mean by watch?
0: ఈ వాచ్ ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి.
1: Understand what
0: watch. Watch అంటే WATCH, watch.
1: Watch is spelling
0: WATCH, watch.
1: WATCH, watch.
0: మొట్టమొట్ట W,
1: ఫస్ట్ W,
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్.
0: ఏ, వాచ్ యువర్ యాక్షన్.
1: ఏ, వాచ్ యువర్ యాక్షన్.
0: టీ, వాచ్ యువర్ థాట్.
1: టీ, వాచ్ యువర్ థాట్.
0: సి, వాచ్ యువర్ క్యారెక్టర్.
1: సి, వాచ్ యువర్ క్యారెక్టర్.
0: హెచ్, వాచ్ యువర్ హార్ట్.
1: హెచ్, వాచ్ యువర్ హార్ట్.
0: ఇది నిజమైన వాచ్.
1: దిస్ ఇస్ ది ట్రూత్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నీకు భగవంతుని యొక్క తత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
1: When you are in this way, we can understand God clearly.
0: నిన్ను నీవు వాచ్ చేసుకోవాలి.
1: You have to change yourself.
0: ఎవరో ఒక అధికారి వచ్చి నిన్ను వాచ్ చేయటం కాదు.
1: No one in position need not watch you.
0: సమితి ప్రెసిడెంట్ వచ్చేసేసి వర్కర్ అంతా వాచ్ చేయటం కాదు.
1: సమితి ప్రెసిడెంట్ నీడ్ నాట్ వాచ్ ద వర్కర్.
0: సమితి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ని వాచ్ చేసుకోవాలి, వర్కర్ వర్కర్ ని వాచ్ చేసుకోవాలి.
1: సో సమితి ప్రెసిడెంట్ హాస్ వాచ్
0: హిమ్సెల్ఫ్. ఎవరికి వారే వాచ్ చేసుకుంటూ రావాలి.
1: ఈచ్ వన్ హాస్ టు వాచ్ వన్ సెల్ఫ్.
0: మన వారిపైన ఇంకొకరు అధిపత్యమే ఉంటుండకూడదు.
1: నో వన్ హాస్ got any power.
0: ఈ కర్మలు సక్రమంగా జరుగుతాయి.
1: Then everything will be perfect order.
0: తన కాన్షియన్స్ తను తృప్తి పరచుకోవాలి.
1: You have to do to your own satisfaction of conscience.
0: Self realization కు మార్గం.
1: That is the path to self realization.
0: కానీ కాన్షియన్స్ అనేటువంటిది చక్కగా లేకపోవడం చేత,
1: because this
0: conscience అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవడం చేత,
1: as the conscience is not clear, as we could not understand it,
0: ఒక అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: We are put to so many troubles.
0: కనుక మన సంస్థల వారు చాలా మంచి పని చేస్తున్నారు నాకు తెలుసు.
1: భగవాన్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ ఆర్గనైజేషన్.
0: నిజంగా చెప్పకూడదు కానీ ఇలాంటి సంస్థలు ప్రపంచంలో ఏదీ లేదు, ఎక్కడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ it need not be declared separately, because there is no other organization in the world equal to such a organization.
0: ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేస్తూ ఎంత సేవ చేస్తున్నారో ఇది మరొక సంస్థలో ఎక్కడ కూడా చూడలేము.
1: ఇన్ నో అదర్ ఆర్గనైజేషన్ యూ వుడ్ ఎవర్ సీ ద ఫుడ్ సప్లై వాటర్ సప్లై ఇన్ ఆల్ పర్ఫెక్షన్ యాజ్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: విదేశీయుల యొక్క పేషెన్స్ ని కూడా చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద పేషెన్స్ ఆఫ్ ఫారినర్స్.
0: వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప భవనాల్లో నివసించేటువంటి వారు.
1: దే లివ్ ఇన్ రిచ్ మ్యాన్షన్స్.
0: సకాలములకు సర్వం కూడా సప్లై అయ్యేటువంటిది.
1: దే విల్ హావ్ ఎవ్రీథింగ్ ప్రాంప్ట్.
0: ఎండ్ల బెడ్స్ పైన తూగేటువంటి వారు.
1: దే విల్ లై ఆన్ డన్ల బెడ్.
0: కానీ ఈనాడు ఇక్కడికి వచ్చి ఆ షెడ్ల లోపలంతా నివసిస్తూ సకాలానికి సరైనటువంటి బెడ్ కాఫీ లేకుండా, చీజ్ లేకుండా, ఏ బెడ్స్ లేకుండా ఎన్ని విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఆ అడ్జస్ట్మెంటే నిజమైనటువంటి భక్తి.
1: టుడే దీస్ ఫారినర్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ షెడ్స్. They don't have Dunlop beds there. They don't have bed coffee. They don't have cheese. But they adjust. This is the sign of true devotion.
0: Adjustment oka pedda sadhana.
1: Adjustment is spiritual practice.
0: Adjustment anetundi sadhana eppudu ostundi manaku?
1: When do you have that practice?
0: Understanding chestunnappude adjustment easy ga avutundi.
1: There will be adjustment when there is understanding.
0: అనగా ఏమిటి అండర్స్టాండింగ్? స్వామి మా స్వామి, మా స్వామి మా స్వామి, మా దేవుడు అనేటువంటి విశ్వాసం మీలో ఉండటం వల్లే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుండాలి.
1: ది అండర్స్టాండింగ్ ఈస్ హీఈస్ మై స్వామి, హీఈస్ మై గాడ్, దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఈ అండర్స్టాండింగ్ నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: కనుక అండర్స్టాండింగ్ మొట్టమొదటి నువ్వు చేసుకో.
1: సో హ్యావ్ అండర్స్టాండింగ్.
0: ఈ అండర్స్టాండింగ్ చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు.
1: హావింగ్ అండర్స్టూడ్ ప్రాక్టీస్ దేర్ బా.
0: ఆచరణలో పెట్టినప్పుడు ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఎంత కాలమైనా బుక్స్ అంతా చదువుతూ పోయినంత మాత్రమే మనకు ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ రీడింగ్ ఆల్ ద లైఫ్ టైమ్, వెన్ డు యూ ప్రాక్టీస్?
0: కనుక రీడింగ్ ప్రధానం కాదు.
1: ఇట్స్ నాట్ రీడింగ్ దట్స్
0: ప్రాక్టికల్ ప్రధానం.
1: ప్రాక్టీస్ ఇస్
0: రీడింగ్ అనేటువంటి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: రీడింగ్ ఇస్ బుకిష్ నాలెడ్జ్
0: కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి.
1: టు హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టీస్ నౌ. అంటే
0: నిత్య జీవితం లోపల సత్యమైన మార్గంలో ప్రవేశించి ఈ యొక్క వాక్యములంతా మనం ఆదర్శంగా నిరూపించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ సెట్ ఎన్ ఐడియల్.
0: అయితే మన సంస్థలో వీరికి వేరే చెప్పనక్కర్లేదు.
1: It need not be separately stated.
0: అందరూ తెలుసుకున్నటువంటి వారే.
1: All know this.
0: అందరూ పెద్ద విద్యావంతులే.
1: All are educated.
0: అందరూ సరైనటువంటి మార్గాన్ని గుర్తించాలని ఆశించేటువంటి వారే.
1: All want to go along the right path.
0: కనుకనే మీరందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క సత్య మార్గంలో అనుసరిస్తున్నారు.
1: You are all following the path of truth.
0: మన ప్రపంచమంతా ఒక్కటే.
1: The whole world is one.
0: ఏ మతాన్ని కూడా మనం ద్వేషించకూడదు.
1: We should not hate any religion.
0: ఎందుకనగా అన్ని మతములు సక్రంగా ఉంటున్నప్పుడే మన జీవితం సరైనటువంటిదిగా ఉంటుంది.
1: Because when all religions are correct in the right path, our life will be good.
0: వీణపై తీగలన్నీ వివిధ గతుల.
1: Just like the strings on the instrument veena,
0: padukuchundina shrotalaku paravasambu,
1: the listeners will forget themselves listening to the music.
0: Veena tigalu okati tegipoga pedavolu,
1: if one string is broken up naturally there will be tune which is totally wrong.
0: Veena,
1: the whole country is veena.
0: మతములే తీగలగును.
1: The religions are the strings on that.
0: ప్రపంచమే ఒక వీణ.
1: The whole world is veena.
0: ఒక్కొక్క మతం కూడా ఒక్కొక్క తీగ.
1: Each religion is a string.
0: ఈ తీగలన్నీ చక్కగా ఉంటే కదా దేశమంతా చక్కగా ఉంటుంది.
1: When all the strings are in perfect order, the country will be good.
0: అన్ని మతములు కూడా సుక్షేమంగా ఉండాలి.
1: All religions should be happy and good.
0: అన్ని మతములు కూడా మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: All religions should take us to perfection.
0: ఒకరినొకరు ద్వేషించకూడదు.
1: We should not hate each other.
0: ఒకరినొకరు పరిహసించకూడదు.
1: We should not make fun of each other.
0: ఒకరినొకరు హింసించకూడదు.
1: We should not hurt anybody.
0: అందరూ అన్నతమ్ములు అక్కచెల్లెండ్రులే ఉండాలి.
1: All should be like brothers and sisters.
0: ఎందుకంటే అంతా ఒక ప్రపంచమే.
1: బికాజ్ ది హోల్ వరల్డ్ ఇస్ వన్.
0: గాడ్ ఇస్ వన్, గోల్ ఇస్ వన్.
1: గాడ్ ఇస్ వన్, గోల్ ఇస్ వన్.
0: పాత్స్ ఆర్ డిఫరెన్స్.
1: బట్ పాత్స్ ఆర్ డిఫరెంట్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ వన్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: దో దిస్ డిఫరెన్స్ ఇన్ క్లాత్ బట్ ది యాన్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెల్లర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ వన్.
0: బ్రతుకు కోసకము బహుబద్ధ బద్ధులైరి.
1: వీఆర్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: ఇవంతా మనం బ్రతుకు కోసం ఇన్ని మార్గాలు నిర్మించుకున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ వెరైటీ హియర్. ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: ఒకరు అమెరికన్స్ అని, ఒకరు క్రిస్టియన్స్ అని, ఒకరు ముస్లిమ్స్ అని, ఒకరు హిందువులని, ఒకరు సిక్కులని, ఒకరు ఈ విధంగా పెట్టుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: అయినా గాడ్ యొక్క తత్వమే, మహమ్మడెన్స్ అయినా గాడ్ యొక్క తత్వమే, క్రిస్టియన్స్ అయినా గాడ్ యొక్క తత్వమే, హిందువులైనా అంతని ఎందు ఒక్కటే తత్వమే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్. నో మ్యాటర్ వన్ ఇస్ అ జొరాస్ట్రియన్ ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ ఎ ముస్లిం, దెన్ నో డిఫరెన్స్.
0: ఏ మతం కూడా ఒకరిని హింసించమని బోధించదు.
1: నో రిలీజియన్ విల్ ఎవర్ టీచ్.
0: ఏ మతం కూడా అసత్య మార్గమని చెప్పదు.
1: నో రిలీజియన్ విల్ టీచ్.
0: ఏ మతం కారణం హింసించ ఒకరిని బాధించమని చెప్పదు.
1: నో రిలీజియన్ విల్ టీచ్ యు టు హార్మ్ ఎనీబడీ.
0: ఆ విధంగా బాధించమని చెప్పేటంటారు, అది మతమే కాదు.
1: ఇఫ్ ఎనీ వన్ టీచెస్ దట్ వన్ షుడ్ హార్మ్ అదర్స్, ఇట్స్ నో రిలీజియన్.
0: ఎక్కడ ఉంది ఈ దోషము?
1: వేర్ డస్ ది మిస్టేక్ లై?
0: మతముల నీవు వేరు, మార్గము ఒక్కటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ వన్.
0: ఈ ఒక్క మార్గము లోపలనే మనం తబ్బిబ్బైపోతున్నాం.
1: ఇన్ ది సింగిల్ పాత్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ అన్ని మతములు ఎందుకు నువ్వు బోధన ఒక్కటే.
1: ద టీచింగ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ఆఫ్ ది రిలీజియన్.
0: సత్య ధర్మాన్ని కాపాడండి.
1: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్.
0: నిత్య జీవితాన్ని పోషించండి.
1: కీప్ అప్ యువర్ లైఫ్.
0: నీతి నిజాయితీలను అభివృద్ధి పరచుకోండి.
1: ఫాలో ది మొరాలిటీ.
0: మానవ జాతిని పెంచుకోండి.
1: అండ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఇది నిజమైనటువంటి ఒక ఇది.
1: That is the true thing today.
0: Anni matamulu cheri manchine bodhinchi.
1: All religions together teach good
0: things. Telisi melugavalanu telivichoda.
1: Conduct yourself with all intelligence.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If the minds are good, which religion is bad?
0: Where is bad?
1: Nothing bad whatsoever.
0: Only mind is bad.
1: Only your mind is bad.
0: Not caste or religion.
1: Not the caste or religion.
0: కనుకనే అన్ని మన మతిలో ఉంటున్నది ఈ భేదములు.
1: ఎవ్రీథింగ్ డిఫరెన్స్ లైస్ ఇన్ అవర్ మైండ్.
0: కనుక ప్రపంచమంతా కూడాను ఏకత్వంగా మనం అనుభవించాలి.
1: వి షుడ్ హావ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: విశ్వ కుటుంబీకులుగా మనం కావాలి.
1: వి షుడ్ బి మెంబర్స్ ఆఫ్ దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: ఈ ప్రశాంతిలో అందరూ ఒక కుటుంబంగా వెలుగుతున్నారు.
1: ఇన్ ప్రశాంతిలో వి లివ్ యాజ్ వన్ ఫ్యామిలీ.
0: మీ యొక్క భాష ఏమిటి, మీ యొక్క దేశం ఏమిటి, మీ యొక్క హ్యాబిట్స్ ఏమిటి, మీ యొక్క రిలీజన్ ఏమిటి, కానీ ఇక్కడ అందరూ ఒక్కటే.
1: What's your language? What's your religion? What are your habits? Nothing whatsoever. We are one family. This is the real thing now.
0: దీనిని ఎవరు మార్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ది వన్ టు బి కన్వర్టెడ్.
0: వారికి వారు మార్చుకున్నటువంటిది.
1: వన్ హాస్ టు చేంజ్ ఫర్
0: వన్. ఎందువల్ల ఎంత మార్చుకున్నారు?
1: హౌ?
0: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ చేత అదే మారిపోతుండాలి.
1: బికాజ్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ స్వామి యు చేంజ్ యువర్ సెల్ఫ్.
0: ఆ ప్రేమనే ఇంత మార్పులకు సరి అయినటువంటి ఆధారము.
1: దట్ లవ్ బ్రాట్ ది హోల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక ఈ యొక్క సమావేశంలో మనము కొన్ని ప్రాకృతమైనటువంటి మార్గంలో కూడా జీవిస్తున్నాం. కనుక కొన్ని నియమాలు మనం నియమించుకుంటున్నాం.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ వీ హావ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా అవసరం.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక ఈనాడు మనం ఈ కాన్ఫరెన్స్ లోపల దేనిని నిర్ణయం చేస్తున్నామో వాటిని తూచా నడుచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ కండక్ట్ ఇన్ టోటో and abide by all our resolutions.
0: Prapanchamlo aneka rakamainaatvanti okka conference anta jarugutuntai.
1: In the world there are many conferences.
0: Kaani aa conference lo resolution pass chesukuntaru.
1: They also pass resolutions.
0: Kaani baitiki pothani chinchi vestaru.
1: The moment they go out they will tear the resolution.
0: Mana samastha atta undakoodadu.
1: We should not be like that.
0: ఏనాడు మనం పాస్ చేసామో దాంట్లో మనం పాస్ కావాలి.
1: The moment you pass a resolution, you should pass in practicing the
0: resolution. దాని నడుచుకున్నప్పుడే నీవు పాస్ అవుతావు.
1: When you practice, then you'll pass.
0: కనుక మన యొక్క నిబంధనను ఏమాత్రం కూడా తప్పకూడదు.
1: You should never disobey the regulation.
0: అది ఏ డిసిప్లిన్?
1: That is discipline.
0: ఆ డిసిప్లిన్ ఎప్పుడు అభివృద్ధి అవుతుంది?
1: When you develop discipline.
0: డివోషన్ ఉండినప్పుడు డిసిప్లిన్ అవసరం అవుతుంది.
1: When there is devotion, discipline will be there.
0: కనుక డివోషన్ ఎప్పుడు ఉంటుంది?
1: When do you get devotion?
0: డ్యూటీ ఉండినప్పుడే డివోషన్ వచ్చేస్తుంది.
1: Where there is duty, there is devotion.
0: కాబట్టి డకారత్రయములు.
1: The three D's.
0: Discipline, devotion and duty. రెండింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Discipline, devotion, duty, the trinity issue.
0: అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: That is true spirituality.
0: కనుక మనం చేసే ప్రతి పని ఎందుకు డ్యూటీ ఎందుకు ఒక డివోషన్ ఉండాలి.
1: In every duty there should be devotion.
0: కానీ డివోషన్ ఉండాలి కానీ డైవర్షన్ ఉండకూడదు.
1: We should have devotion but not diversion.
0: అంతేకాకుండా డివోషన్ ఉండాలి కానీ డీప్ ఓషన్ ఉండకూడదు.
1: There should be devotion but not deep ocean.
0: కనుక డివోషన్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్
0: డివోషన్. డివోషన్ అంటే ఏంటిది?
1: వాట్ ఇస్ డివోషన్?
0: అదే లవ్, లవ్, లవ్.
1: డివోషన్ ఇస్ లవ్.
0: పరిపూర్ణ ప్రేమనే నిజమైన భక్తి.
1: ఇట్స్ అన్కండిషనల్ టోటల్ లవ్.
0: కనుక ఇక్కడ ప్రేమ అనేటువంటి దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ లవ్.
0: ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటారు విదేశీయులు.
1: ఫారినర్స్ సే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
0: ఈ లవ్ అనేటువంటి దానికి అర్థమే లేదు.
1: సచ్ సార్ట్ ఆఫ్ లవ్ హాస్ నో మీనింగ్.
0: నిజంగా ప్రపంచం లోపల లవ్ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు.
1: దేర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ విల్ లవ్ యూ.
0: దైవం ఒక్కడే లవ్.
1: God is love.
0: ఎందుకంటే ఇదంతా కూడా భార్యను భర్త ఐ లవ్ యూ అంటాడు.
1: The husband says to his wife, I love you.
0: తల్లి బిడ్డను ఐ లవ్ యూ అంటుంది.
1: The mother says to her child,
0: I love you అంటాడు.
1: Brother say, I love you.
0: అన్నీ కూడా కేవలము ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి వాక్యములే తప్ప ఇది నిజమైన లవ్ కాదు.
1: దే ఆర్ జస్ట్ ఫిజికల్ వరల్డ్లీ లవ్, దట్స్ ఆల్.
0: నీకు పెళ్లి కాకముందు భార్య ఎవరు, భర్త ఎవరు?
1: ప్రయర్ టు మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్, హూ ఇస్ వైఫ్?
0: కాబట్టి ఇంతకు పూర్వం ఈ లవ్ ఎక్కడ ఉంది?
1: వేర్ వాస్ ద లవ్?
0: నో లవ్.
1: నో లవ్.
0: పుట్టక మునుపు తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్, హూ ఇస్ ద చైల్డ్?
0: పుట్టిన తర్వాతనే బిడ్డను లవ్ చేస్తుంది మదర్.
1: అండ్ మదర్ స్టార్ట్స్ లవింగ్.
0: పుట్టక మునుపు ఈ యొక్క తల్లి యొక్క లవ్ ఎక్కడుంది?
1: వాట్ హ్యాపెన్ టు మదర్ ఇన్ లవ్?
0: లవ్ అంటే తాత్కాలికంగా వచ్చింది కాదు. లవ్
1: లవ్ ఇస్ నాట్ ద వన్ ద డిసెండ్.
0: లవ్ ఇస్ నాట్ పాసింగ్ క్లౌడ్స్.
1: లవ్ ఇస్ నాట్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఇది పర్మనెంట్ క్లౌడ్స్. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలములు ఎందు ఉండేటువంటిది లవ్.
1: లవ్ ఇస్ permanent, present in the past, present in the future.
0: Only భగవంతుని లవ్ ఏ నిజమైన లవ్.
1: ఇట్ గాడ్ ఇస్ లవ్, దాట్ ఈస్ ట్రూత్.
0: మిగిలిన లవ్ అంతా కూడా అటాచ్మెంట్లు కానీ లవ్ కాదు.
1: ద రెస్ట్ ఆఫ్ ద లవ్ ఇస్ మీర్లీ అటాచ్మెంట్, నాట్ లవ్.
0: కానీ లవ్ అనే పదమును ఉపయోగపెడుతున్నారు.
1: బట్ వీ యూజ్ దిస్ వర్డ్
0: లవ్ అనే పదమునకు సరైన అర్థం తెలియకుండా ఈ విధంగా ఉపయోగపెడుతున్నారు.
1: వీ సే సో నాట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్.
0: కనుక మీరు లవ్ అనేటువంటిది భగవంతుడే లవ్.
1: సో గాడ్ ఈస్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God, live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: That's the way to God.
0: ఈ లవ్ ని ఈ విధంగా మనం పెంచుకోవాలి.
1: We have to develop love this way.
0: ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా ఈ పవిత్రమైనటువంటి లవ్ ను మనము పరమాత్మగా భావించాలి.
1: దే మే బి ఆఫ్ ఎనీ రిలీజన్, ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, దే హావ్ టు డెవలప్ లవ్.
0: దైవము ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ప్రేమించని ప్రేమించకపోని నీ ప్రేమను నీవు పంచు.
1: అదర్స్ మే లవ్ ఆర్ నాట్, యూ షేర్ యువర్ లవ్.
0: కనుకనే మనం ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నాకు ముఖ్యంగా ఈ క్వాంటిటీలు నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ద క్వాంటిటీ.
0: ఎన్ని సంస్థలు పెరిగినాయి?
1: హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్?
0: డివోటర్స్ పెరిగినారు?
1: హౌ మెనీ డివోటీస్ ఆర్ దేర్?
0: నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్ బై స్టాటిస్టిక్స్.
0: క్వాలిటీ.
1: భగవాన్ వాంట్స్ క్వాలిటీ.
0: ఈ క్వాలిటీ ఒక్కటింటే కూడా చాలు.
1: దిస్ క్వాలిటీ ఇస్ ఎనఫ్.
0: 1 టీస్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ యూస్ఫుల్.
1: 1 టీస్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ యూస్ఫుల్.
0: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుకనే క్వాంటిటీ కావాలని కోరుతున్నారు చాలా మంది.
1: మెనీ పీపుల్
0: చాలా పొరపాటు.
1: మెనీ పీపుల్ ఆర్ ఆఫ్టర్ క్వాంటిటీ.
0: క్వాలిటీ.
1: Desire quality.
0: 10 మంది సమావేశమైనా కూడా చాలు.
1: Is enough there 10.
0: కనుక ఇంకా ఈ యొక్క 10 మందితో పాటు అనేక మందికి ఈ క్వాలిటీలో చేర్చుతూ రావాలి.
1: See that you will improve this quality with the rest of the people.
0: ఈ చేయవలసినటువంటి సేవ ఇదియే.
1: This is the service.
0: మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నించండి.
1: The happiness, bliss you experience here, share with everybody.
0: అది ఏ నిజమైన సేవ.
1: That is true service.
0: మన యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోరాదు.
1: Never transgress our regulation.
0: ఇందులోనే ప్రేమ యొక్క తత్వం చక్కగా పవిత్రంగా అభివృద్ధి అవుతుంది.
1: హియర్ ఇస్ దిస్ లవ్ ప్రిన్సిపల్ ఇన్ ఎ సెక్రెట్
0: వే. ఎంత ప్రేమను ఉంటుంటే చేతనే ఇంత ధనమును వ్యయం చేసి, ఇంత కాలమును వ్యయం చేసి, ఇంత అనానుకూలముకు గురి అయిపోయి ఇంత ప్రేమతో మీరు జీవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లవ్. you are not mindful of the money involved and the time spent and the inconveniences here.
0: కనుకనే త్యాగేనికి అమృతత్వ మానసహు.
1: Sacrifice confers immortality.
0: త్యాగాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the spirit of sacrifice.
0: ఏనాటికైనా ఒకనాటికి దేహాలు పోతాయి.
1: Wonder other bodies.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind like is a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the body. Don't follow the body.
0: Follow this conscience.
1: Follow your conscience.
0: That is
1: the way to God.
0: కనుకనే ఈ యొక్క కాన్షియస్ మనం ఫాలో చేసి సరి అయినటువంటి ఆనందాన్ని పొందాలి.
1: ఫాలో యువర్ కాన్షియస్ అండ్ హ్యావ్ ది ట్రూ బ్లెస్.
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఎక్కడా లేదు.
1: నో వేర్.
0: కనిపించేటువంటిది కాదు.
1: యు డోంట్ సీ.
0: అది మనకు ఏమాత్రం చిక్కదు.
1: యు కాంట్ గెట్ ఇట్.
0: ఈ హ్యాపీ ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అక్కడే హ్యాపీ ఉంటుంది.
1: దేర్ ఇస్ హ్యాపీనెస్.
0: ఇంకా ఎవరితో మనం కలిసినప్పటికీ ఆనందం లేదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ దిస్ హ్యాపీనెస్.
0: ఏ పదార్థంలోనూ ఆనందం లేదు.
1: నాట్ మెటీరియల్.
0: ఏ విషయంలోనూ ఆనందం లేదు.
1: నో మ్యాటర్.
0: ఆనందం భగవంతునితోనే ఆనందం ఉంటుండాలి.
1: బ్లెస్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ బ్లెస్.
0: అందువల్లే బ్రహ్మానందం.
1: గాడ్ ఇస్ బ్లెస్.
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యము.
1: ఆల్ దిస్ స్పేస్.
0: మేఘవర్ణం.
1: దట్
0: రూపాంగం. ఇంత ఆనందం ఈ విధమైన మార్గాల్లో మనకు వస్తుంది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లెస్ యు విల్ హావ్.
0: ఆనందం.
1: ఎటర్నల్ బ్లెస్.
0: బీ ఆల్వేస్ హ్యాపీ.
1: బీ ఆల్వేస్ హ్యాపీ.
0: అనేక మంది చెప్తుంటారు నాకు, స్వామి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.
1: మెనీ పీపుల్ సేస్ టు స్వామి,
0: ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ, ఐ డోంట్ వాంట్ హ్యాపీనెస్.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, హీ డజంట్ నీడ్ టు బి హ్యాపీ.
0: హ్యాపీ అయినటువంటి వారు మీరే.
1: యు ఆర్ అన్హ్యాపీ.
0: హ్యాపీని మీరే తీసుకోండి.
1: సో బెటర్ యూ టేక్ బ్యాక్ వాట్ యూ సే.
0: ఎప్పుడు మీరు తీసుకుంటారు?
1: When you take it back.
0: స్వామి ఆనందాన్ని మీరు తీసుకున్నప్పుడే మీ ఆనందం మీకు అభివృద్ధి.
1: When you receive Bhagavan's bliss, you will be happy.
0: ఇది హ్యాపీ ట్యాంక్.
1: The Bhagavan's bliss is a tank.
0: ఇవన్నీ ట్యాప్స్.
1: You are all taps.
0: కాబట్టి ట్యాప్లు తిప్పండి, ఈ ఆనందం వచ్చేస్తుంది.
1: Open the tap, you will have the bliss of Bhagavan.
0: God is tank.
1: God is tank.
0: What is taps?
1: You are the tap.
0: కనుక ఆ ట్యాంక్ లో చెడ్డ వాటర్ చేయడానికి వీల్లేదు.
1: No bad water can ever be there in the tank.
0: Sweet water. Pure water.
1: It is sweet and pure water.
0: కనుక ఈ వాటర్ ని మీరు త్రాగండి, మీ దాహాన్ని చల్లార్చుకోండి, జీవితాన్ని శాంతిపరచుకోండి, ఆదర్శాన్ని అందించండి.
1: Drink this sweet water of God. Bhagavan, quench your thirst, be blissful and set an ideal to the world.
0: అందరికి దాహం ఉండగానే ఇక్కడికి వచ్చారు.
1: You are all thirsty, therefore you are here.
0: ఏ థర్స్ట్?
1: What thirst?
0: అదే దైవం యొక్క ఆనందం.
1: Your thirst of God.
0: ఆ దాహంతో మీరు ఇక్కడికి వచ్చారు.
1: With the thirst you are here.
0: చక్కగా త్రాగండి.
1: Drink well, more and more.
0: మీరు అనవసరమైనటువంటి మార్గాల్లో ప్రవేశించకండి.
1: డోంట్ బీ అన్నెసరీ పాత్.
0: బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు ఏమాత్రము ప్రవేశించకండి.
1: డోంట్ బీ బాదర్డ్ విత్ ఔటర్ వరల్డ్.
0: హాయిగా ప్రశాంత నిలయంలో ప్రశాంతంగా జీవించండి.
1: ఇన్ ప్రశాంత నిలయం లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: మీరు చక్కగా నింపుకోండి.
1: ఫిల్ ఇట్ అప్ వెల్.
0: మీ వెసల్స్ అంతా ఫుల్ అప్ చేసుకోండి.
1: ఫిల్ అప్ ఆల్ ది వెసల్స్.
0: తప్పక మీరు వెళ్ళండి.
1: గో సర్టన్లీ.
0: కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మీ దేశం లోపల మీ మిత్రులకు, మీ పరిసరం వారికి, మీ ఇరుకు మరుగు వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని పంచాలి.
1: ద బ్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ హియర్. Back home you share with everybody in the neighborhood and among your friends.
0: Kanuka ee prema tattvanni meer penchukondi.
1: Develop love.
0: Swami cheyadu oka prema maatrame.
1: What Bhagavan
0: gives. Aa prema aneka mandi aneka reetuluga artham cheskuntaru.
1: People understand in different way.
0: Evaru ye vidhanga artham cheskunevani prema premani.
1: You may understand in your
0: own way. Na prema lo swartham anetundi ledu.
1: Bhagavan has no trace of selfishness.
0: Swartharahitamaina premani meer teeskoni meer kuda swartharahitanga penchukondi.
1: Bhagavan's love is selfless, you develop selfless love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: brothers and sisters, there will be a cultural program in the Purnachandra auditorium at 7 p.m. There will be a cultural program at 7 p.m. in the Purnachandra auditorium. The Greek devotees and Japanese devotees are German devotees are putting up this cultural program. Greek devotees and the German devotees are putting
1: Greek
0: up this.
1: Greek devotees, Alexander, Aristotle, Plato, ee vidhame intudani swamiki sanmayam chesi oka sanma oka samanmayam chesi aadutunnaru.
0: The Greek devotees are putting together, formulating along with Swami's teachings, Aristotle and other
1: Alexander,
0: Alexander
1: Plato.
0: Plato.
1: Inka Germany vallu, Germany varu,
2: Germans,
1: adi chala Hitler sthanam antundi.
2: It's the place of Hitler.
1: Alanti German desam lopala,
2: then the Germany,
1: ippudu Gopika Leelalu, Gopala Krishnudu anetundi danni anta aadavare, Krishnudu Gopikalu iddaru kuda aadavare cheri aa vidhamainatundi yokka prema bhakti tattvanni prabodhisthunnaru.
2: They are now putting up, displaying a play of Gopikas and Krishna. All are women. They are playing the role of Krishna and Gopikas as well.
1: జపాన్ వారే జర్మనీ వారేమిటి ఈ విధమైనటువంటి యొక్క భారతదేశంలో జరిగినటువంటి ఈ చరిత్రను వారు చక్కగా ప్రకటిస్తున్నారు.
2: జర్మన్స్ హావ్ అండర్స్టూడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్.
1: అనగా ఏమిటి? భారతదేశమే కాదు అన్ని దేశములు ఒక్క కుటుంబమే.
2: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ ఫ్యామిలీ, ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: సమన్వయాన్ని మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దిస్ ఈక్వాలిటీ.
1: ఎవరికెవరు కూడా ద్వేషాన్ని పెంచుకోవాలి.
2: నో వన్ షుడ్ హావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్
1: ఎనీ వన్. జీసస్ అన్న, యురాస్లియం అన్న, ఇంకే విధమైనటువంటి బుద్ధుడన్న, అంతా కూడా ఒక్క దైవత్వం యొక్క ఇవే.
2: యు మే సే అల్లా ఆర్ జీసస్ ఆర్ బుద్ధా, దట్స్ ఆల్ డివినిటీ ఓన్లీ.
1: ఎవరిని మనం కించిత్ గా భావించకూడదు.
2: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీబడీ లిటిల్ ఆర్ స్మాల్.
1: అన్ని యొక్క తత్వము ఒక్కటే.
2: ఎసెన్స్ ఇస్
1: అన్ని యొక్క గమ్యములు ఒక్కటే.
2: గోల్ ఇస్ వన్.
1: అన్ని యొక్క స్థానములు ఒక్కటే.
2: ద గోల్ ఇస్ వన్.
1: దైవ స్థానము,
2: దట్స్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఎవరికి ఏ రూపము ఏ నామము ఇష్టమో దాన్ని మీరు అనుసరించవచ్చు.
2: యు ఫాలో ద నేమ్ అండ్ ద ఫామ్ యాజ్ యు చూస్ అండ్ లైక్.
1: సరికి ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు.
2: We should not hate anybody.
1: అది 18 పురాణముల యొక్క సారం భారతదేశంలో.
2: That is the essence of all the 18 epics in Bharat.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం.
2: Vyasa composed two sentences as essence of
1: these two sentences. Solve. That is the essence of it.
2: These two sentences stand for the essence.
1: Help ever, hurt never.
2: That's what Bhagavan puts it. Help ever, hurt never.
1: ఇది అన్నిటి ఎందుకును సరైనటువంటి యొక్క అర్థాన్ని ఈనాడు ఆ జర్మనీ వాళ్ళు దీన్ని ప్రదర్శిస్తారు.
2: This essence and meaning is conveyed by the Germans in their play now.
1: కనుక అందరు కూడా కొన్ని చెందారు పోవాలి.
2: All of you are requested to go over to Purnachandra Hall and be seated there. Sai Ram.
3: Sai Ram. You just heard the valedictory divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the 6th World Conference at the Sri Satya Sai Seva Organizations at Prashanthi Nilayam on November 21st, 1995. Thank you and Jai Sai Ram.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ஆத்மானம் வதத்தே வித்திய. சரீரம் வதத்தே வித்தியா. பிரபஞ்சம்லோ ప్రతి జీవికి జీవిత పరమార్థం ఏమిటో బోధపెట్టడం లేదు.
1: ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవి ఈజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కానీ అనేక మందికి ఈ బోధ పడటం లేదనే బాధ కూడా ఉండటం లేదు.
1: బట్ ఫార్ మెనీ పీపుల్ ది ఫీలింగ్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టూడ్ ఈజ్ ఆల్సో నాట్ సీన్ ఇన్ దెమ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని అర్థం చేసుకున్నటకై ప్రయత్నిస్తున్నారు. అది ఏ పరమార్థమునకు ప్రథమ సోపానము.
1: 1 in 100 ఆర్ ఎ మిలియన్ may be trying to understand the purpose of life, and this is the first step in realizing the purpose of life.
0: Kallu chetulu kannu mukku noru chevulu ivanni kudanu jeeva yatralo jeeviki toppadetunte upakaranamulu.
1: Legs, hands, ears, eyes, nose, and all these are instruments which will be helpful for a man to live a life.
0: Karyam cheyuvadu karta.
1: The one who does is the doer or karta.
0: Cheyinchuvadu karakudu.
1: The one who causes things to be done, he is the cause behind.
0: కారకునికి కావలసినటువంటిది కారణము.
1: ఫార్ ది కాజ్ విచ్ ప్రామ్స్ ఎనీ పర్సన్ టు డూ ఎ పర్టికులర్ థింగ్ దేర్ మస్ట్ బి సమ్ రీజన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: ప్రపంచములో ఏ కార్యము చేయవలనన్నా కరణము, కారణము, కర్త ఈ మూడు కూడాను అత్యవసరము.
1: వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ టు డూ ఇన్ ద వరల్డ్ there is a need for the instrument, the doer, and the reason and the cause for doing it.
0: Pratyagatma prati jeevi yandu undetunte devude.
1: In every individual jeevi, God is residing in the form of pratyagatma.
0: Kanuka manava paramarthamunandu kevalamu oka పదార్థము యొక్క చేరిక మాత్రమే అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ క్లియర్ దట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు సే దట్ బై బ్రింగింగ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: కేవలం మానవుని యొక్క బ్రెయిన్ కొన్ని కెమికల్ యొక్క చేరిక అని భావిస్తుంటారు.
1: పీపుల్ థింక్ దట్ మ్యాన్స్ బ్రెయిన్ consists of a conglomeration or a combination of a few chemicals.
0: Kevalamu chemical yokka combination maatrame kaaku indulo oka vidhamainatundi universal self antaru adhe daivatvanga akada pani chestu undali.
1: It is not a mere combination of chemicals that constitute brain. There is universal soul which may be described as God, which is residing in the brain.
0: Kannuto chustunnam,
1: we are seeing through eyes.
0: Chevuluto vintunnam,
1: through ears we are listening.
0: Notito maatladutunnam,
1: we are talking through mouth.
0: Aithe ivi ee dehamunandu pranam undinanta varaku maatrame ivi tama tama panulanu తాము సక్రమంగా చేయగలుగుతున్నవి.
1: బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ ద బాడీ.
0: చూచునదే కన్నులైనా వినునదే చెవులైనా మాట్లాడున్నదే నాలుకైనా మరణించిన తరువాత లేక మూర్ఛయందు లేక నిద్రావస్థయందు పూర్వముండినటువంటి ఈ అంగములే కనుక ఆ మరణించిన తరువాత ఈ కన్నులు ఎందుకు చూడటం లేదు, ఈ నోరు ఎందుకు మాట్లాడటం లేదు, ఈ చెవులు ఎందుకు వినటం లేదు?
1: If it is the ears which are listening, if it is the eyes which are seeing, if it is the tongue which is talking, then even after death they should be able to perform, but they are not doing so, whether it is after death or in sleep or when one has soon or lost consciousness.
0: పూర్వమున్నది ఇప్పుడున్నది కూడాను కేవలము ఒకే కారణమని.
1: Before the death or even after that, the same instruments are existing.
0: కానీ ఈ కారణములే ప్రధానమని భావించిన ఈ కారణముల యొక్క స్థితి గతి మతి సర్వవేళలందు కూడాను సమత్వంగానే ఉండవలెను కదా.
1: If it is these three instruments which are responsible for the action and for the activity, then they must have the same state, the same condition and the same power before death and after death also.
0: కానీ దీనికి వెనుకల ఒక విధమైనటువంటి ఆధారము ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం ఒకటి ఉన్నది.
1: బట్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఫండమెంటల్ విచ్ ఈస్ గివింగ్ దట్ పర్టికులర్ పవర్ టు కమ్యూనికేట్ అండ్ టు టాక్.
0: ఆ ప్రాణమే ఈ యొక్క ఇంద్రియములకు ప్రాణము పోసి తమ ప్రాణము శక్తి చేతనే ఇంద్రియములను తమ తమ పనులను తాము గావించినట్టు చేయుచున్నది.
1: ఇట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఫిల్లింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విత్ లైఫ్ అండ్ కాజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ టు పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
0: ఎప్పుడు ఈ ప్రాణం ఈ దేహమునందు లేకపోవును అప్పుడే ఈ కరణములన్నీ కూడాను తమ తమ పనులను తాము చేయలేకపోతున్నవి.
1: ద మూమెంట్ the life leaves this particular body, the instruments stop performing their functions properly.
0: Aithe ee pranamu endukosam vachinadi, eppudu vachinadi, evaru pampite vachinadi, ekkada poyinadi?
1: In that case, how has this life come into this body? Who has sent this life? From where has it come and where has it gone after death?
0: Idi kevalamu మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు.
1: దిస్ పర్టిక్యులర్ ఫెనామెనా అండ్ సీక్రెట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఆర్డినరీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ కారణములు ఈ కారణములు ఈ యొక్క కార్యములు అన్నీ కూడాను కేవలము జీవితములో ఒక విధమైనటువంటి యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి.
1: దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ద కాజ్ and the action, all these things related to a type of statistics in life.
0: Ee chevulu kannulu noru kadupu kaallu chetulu ivanni kudanu kevalamu tamatama sasaktito cheyinatuvantivi kaavu.
1: The eyes, the ears, the mouth, the legs, the hands, the stomach, all these limbs in the body, they do not perform the function on their own capacities.
0: Deeniki okati karta untunnadu.
1: There is a doer behind these instruments.
0: Adhe vidhamgane ee naadu statistics untundali.
1: In the same way we are having statistics today.
0: Deenini input antaru.
1: This statistics is described as an input.
0: Rendovadi output antundali.
1: There is another thing and that is output.
0: And అదే ప్రొడక్షన్ అనేటువంటిది.
1: అండ్ దట్ రెఫర్స్ టు ప్రొడక్షన్.
0: అయితే ఈ స్టాటిస్టిక్స్ లో ఈనాడు లోకములో కేవలము ధనమును అభివృద్ధి పరుచుకోవటం తద్వారా ఏ విధంగా ఈ ధనమును పోగు చేసుకోవటం అనేటువంటి దీని లోపల ఎంతవరకు మనం ఖర్చు పెట్టాం, ఎంతవరకు మనం క్యాపిటల్ చేశాం, ఎంతవరకు దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నాం, ఈ పదార్థముల యొక్క విలువలు ఏ విధంగా ఉంటున్నవి అనేటువంటి దీంట్లో మనము ఎక్కువ యోచన చేస్తుంటాం.
1: ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ లార్జ్ వే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ హావ్ ఓబ్టెయిన్ ద క్యాపిటల్, హౌ వీ ఆర్ రేజింగ్ ద ప్రొడక్షన్, how we are spending the money. With reference to these things only, statistics are employed.
0: Management lopala subject ne chustu, object ne chustu, subject ne marchipoyinattuga, ee statistics lopala kudanu, kevalamu, oka quantity ni matrame chustu, quality ni visarjistunnaru.
1: Just as in management, we are concentrating only on the object, forgetting the subject behind this. We in statistics also, we are concentrating only on quantity but not on quality.
0: Peter Drucker, ee yokka management lopala kevalamu object ni matrame chustu, object yokka lakshyanni matrame bodhistu vachadu.
1: Peter Drucker has always concentrated while dealing with the management only on the object, forgetting the subject.
0: Kani ee naati yokka statistics lopala kudanu మనము క్వాంటిటీని మాత్రమే లక్ష్యం అందించుకొని క్వాలిటీని మనం మర్చిపోతున్నాం.
1: సిమిలర్లీ వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వీఆర్ థింకింగ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాంటిటీ బట్ నాట్ ది క్వాలిటీ.
0: ఇక్కడ స్టాటిస్టిక్స్ గురించి ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితిని కూడాను మనం చక్కగా గుర్తించాలి.
1: వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వీ హ్యావ్ టు జస్ట్ అప్లై దిస్ పర్టికులర్ థింగ్ విత్ రెఫరెన్స్ టు వేరియస్ కంట్రీస్.
0: లోకములో 179 దేశాలుంటున్నాయి.
1: ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ 179 కంట్రీస్.
0: ఒక్కొక్క దేశం యొక్క స్టాటిస్టిక్స్, ఒక్కొక్క దేశం యొక్క మేనేజ్మెంట్, ఒక్కొక్క దేశం యొక్క వాల్యూస్, ఒక్కొక్క దేశం యొక్క యథాస్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: బట్ ది స్టాటిస్టిక్స్ ద వాల్యూస్ ద ఇథాస్ అండ్ ద మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ.
0: ఇవన్నీ ఆ దేశం యొక్క వాతావరణమును అనుసరించి ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.
0: ఆ దేశం యొక్క ఎన్వైర్న్మెంట్ ను అనుసరించే ఈ స్టాటిస్టిక్స్ కూడాను కొంతవరకు అర్థమవుతూ వస్తుంటాయి.
1: బేస్డ్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అలోన్ ఈవెన్ దిస్ స్టాటిస్టిక్స్ కెన్ బి ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ విదేశముల యొక్క ప్రభావంనే మనం అనుసరిస్తూ వస్తున్నాము.
1: ఈవెన్ ఇన్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ వీఆర్ ఫాలోయింగ్ ద మెథడ్స్ అడాప్టెడ్ ఇన్ అదర్ కంట్రీస్.
0: ఈ విధంగా భారతదేశము ఆశ్రయించటం చేత ఈ వ్యాపారం కానీ ఈ విధమైనటువంటి యొక్క కరస్పాండెన్స్ అనగా వ్యాపారం యొక్క సంబంధ బాంధవ్యములు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి కానేరవు.
1: ది mutual relationships in business and the development of business has not been able to be very impressive because we are trying to only follow the statistics elsewhere.
0: Ikkada ee statistics lopala prastutapu yokka vilanu patti prastutapu yokka market nu patti
1: all these statistics are with reference to the prices which are current and the existing values which are current.
0: పూర్వము యొక్క విలువను పట్టి ఆ స్టాటిస్టిక్స్ ప్రారంభమైనటువంటి ఒక సమయం నందున్నటువంటి భావమును పట్టి ఇవి కొంతవరకును సమన్వయం అవుతూ వస్తుంటాయి.
1: These statistics are reconciled based upon the existing prices earlier and also the base year etc.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: భారతదేశము లోపల 1950 లోపల ఈ స్టాటిస్టిక్స్ మొదలు ప్రారంభించారు.
1: ఇన్ ఇండియా 1950 హాస్ బీన్ టేకన్ యాజ్ ద బేస్ ఇయర్.
0: ఆనాడు మానవుని యొక్క వ్యక్తి యొక్క ఇన్కమ్ ఎట్లా ఉండినదంటే 1 రూపాయి 20 నయా పైసాస్.
1: ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది ఇయర్ 1950 వాస్ 1 రూపీ 20 పైసా.
0: ఈనాడు 36 సంవత్సరములు అయినప్పటికీ ఈనాడు మానవుని యొక్క విలువ దినమునకు 2 రూపాయలు 10 నయా పైసాలు.
1: ఈవెన్ ఆఫ్టర్ 36 ఇయర్స్ 1986 ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ
0: 36 సంవత్సరములకు 90 నయా పైసాలు మాత్రమే పెరిగింది. ఇది ఎంత తామసంగా పెరిగిందో, ఎన్ని విధులైనటువంటి యొక్క దీనిగా అభివృద్ధి పొందిందో మీరు యోచించుకోవచ్చు.
1: the present per capita income is only 2 rupees 10 paise, which means there is an increase of only 90 paise over a period of 36 years. You can imagine at what slow rate the income has grown over a period of
0: time. Konni vishayamulandu Bharatadesham kontha mundanja vestundali.
1: In certain aspects and areas of activity, India has been able to make
0: janabalo prapanchamulo rendavadi.
1: In terms of population, India ranks second in the world.
0: Area lopala idi 7th sthanamlo cherindi.
1: In terms of area, India ranks 7th in the world.
0: Paddy, tobacco, coffee, tea ityadi utpattulu yendu Bharat desamu modakadi.
1: In production of paddy, tobacco, tea and a few other things, India ranks first in the world.
0: మిగిలినటువంటి దేశములు యందు దీనిని సరిగా మనము తూచా ఒకదానికొకటి సమన్వయం చేయాలనుకున్నప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్యత్యాసములు ప్రారంభమవుతున్నాయి.
1: ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ద ప్రొడక్షన్ ఫిగర్స్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ అదర్ కంట్రీస్, సర్టన్ ప్రాబ్లమ్స్ కమ్ విచ్ విల్ మేక్ కంపారిజన్ ఎ లిటిల్ డిఫికల్ట్.
0: భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి, కానీ మరొక దేశములకు సంబంధించి ఉండటంలో ఏమాత్రం కూడా అర్థవంతమైనది కాదు.
1: ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఇండియా ఆర్ రెలవెంట్ అండ్ పర్టికులర్ టు ఇండియా అలోన్, దే కెనాట్ బి రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
0: ఇతర దేశముల యొక్క స్టాటిస్టిక్స్ భారతదేశంలో దానిని అనుసరించడానికి కానీ ఆచరించట కూడాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
1: ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ అప్లికబుల్ అండ్ యూస్ఫుల్ ఫార్ ఇండియా.
0: ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాల్యూస్, ఎథాస్ అండ్ వాల్యూస్, దీనిలో ప్రధానమైనటువంటి ఏమిటంటే క్యారెక్టర్.
1: స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ ఈస్ వాల్యూస్ అండ్ ఎథాస్.
0: దీనిలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ దిస్ సెన్స్ కంట్రోల్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు ప్రభుత్వం యొక్క రాబడి 1000 అధికమైపోయింది.
1: ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 1000 ఫోల్డ్ టుడే.
0: పూర్వము 550 కోట్లు ఇన్కమ్ గా ఉండినటువంటిది, ఇప్పుడు 5500 కోట్లు ఇన్కమ్ గా వస్తుంటున్నది.
1: అర్లియర్ సమ్ టైమ్ బ్యాక్ ది ఇన్కమ్ వాస్ ఓన్లీ 550 క్రోర్స్, బట్ టుడే ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ 5500.
0: ఒక్కొక్క రాష్ట్రమునికి ఇన్ని విధమైనటువంటి యొక్క అభివృద్ధి అవుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుందాదో మనం కొంత గుర్తించాలి.
1: వెన్ ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ సో మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇస్ దేర్, వై షుడ్ దేర్ నాట్ బి వెల్ఫేర్ ప్రపోర్షనేట్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్?
0: ఇక్కడ ఆడిటింగ్ అకౌంట్స్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఈ మూడింటి యందు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ఒకదానిని ఒకటి సమన్వయమై ఉంటుందని లేదు.
1: దేర్ డజంట్ సీమ్ టు బి కంపేరబిలిటీ వెన్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ది సబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిటింగ్ అకౌంట్స్ బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఆఫ్
0: స్టాక్. ద్వారా బ్యాంకుల యొక్క మార్పు కూడాను ఒక విపరీతమైనటువంటి రీతిగా మార్పు చెందుతూ వస్తుంది.
1: The changes that have been coming about in the banking sector and in banks is rather astonishing.
0: Ye bank kudanu ye management kudanu ye yokka auditor kudanu ye account kudanu sakramainatunte yokka margamunu anusarinchatam ledu.
1: Whoever be, whether it is an accountant, auditor or a bank, they are not following the proper procedures and the proper
0: line. Manager yokka uddeshamulu puraskarinchukoni account vrastu ostuntadu. Accountant
1: is trying to satisfy the whims and fancies of the manager.
0: Ee account yokka paristhitini puraskarinchukoni audit maristu ostuntadu.
1: The auditor is trying to satisfy the requirements of the accountant rather than really doing auditing.
0: ఈ ఆడిటర్ యొక్క రికమెండేషన్ పురస్కరించుకుని బ్యాంకర్ కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటాడు.
1: ద బ్యాంకర్ ఆల్సో అడ్జస్ట్ హిస్ అకౌంట్స్ అండ్ హిస్ లెండింగ్ పాలసీస్ బేస్డ్ అపాన్ ద ఆడిట్ రిపోర్ట్ అండ్ ది ఆడిటర్.
0: ఈ అనేక కారణాల వల్లనే కొన్ని బ్యాంకులు కూడా దివాలెత్తటం జరుగుతూ ఉంటుండాలి.
1: It is an account of following this kind of procedure. Many of the banks are likely to become bankrupt.
0: ఈ విధమైనటువంటి వ్యాపారములు జరగటం చేతనే ప్రపంచం యావత్తు కూడాను కొంతవరకును తమ విలువను తాము కోల్పోతూ వస్తున్నాయి.
1: It is an account of this kind of situation and these trends which are been existing, the business in the world is declining in terms of values.
0: ఒక్క బ్యాంకు మాత్రము ఆనాటి నుండి నేటి వరకు కూడాను తమ యొక్క ఉద్దేశములను తమ యొక్క ఆశయాలను ఏమాత్రము ఉల్లంఘించకుండా అనుసరిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇట్ ఈస్ ది బ్యాంక్స్ విచ్ హావ్ బీన్ ట్రైయింగ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అది ఏది అనగా చాలా పురాతనమైనటువంటి బ్యాంక్, అది స్వీడన్ లో రిక్స్ అనేటువంటి బ్యాంక్.
1: ది ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ విచ్ హావ్ లైడ్ డౌన్ certain things is in Sweden, that is Riksbank.
0: Idi 1656 lo February 3rd teedi prarambhamaindi.
1: This started functioning on 3rd of February 1656.
0: Idi neti varaku kudanu aa bank Riksbank chaala sakramainatundi paddhatini anusaristu vastundadi.
1: It is this Riksbank, the original bank, which has been following proper procedures and proper principles.
0: సాధ్యమైనంత వరకు మిగిలినటువంటి బ్యాంకులు ఈ రిక్స్ బ్యాంక్స్ ను ఫాలో చేయటం లేదు.
1: బట్ ది అదర్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై దిస్ బ్యాంక్.
0: రిక్స్ బ్యాంక్ నీతి నిజాయితీలను ఆధారం చేసుకుని అనుసరిస్తూ వస్తుండాలి.
1: దిస్ రిక్స్ బ్యాంక్ హెస్ బీన్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: ప్రారంభంలో దానికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ క్రమక్రమేణ దాని యొక్క రూపురేఖలు చాలా విశాలంగా పెరుగుతూ వస్తాయి.
1: ఇన్ ది బిగినింగ్ టు స్టార్ట్ విత్ ఇట్ వాస్ హావ్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ డిఫికల్టీస్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హాస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ వెరీ వెల్.
0: సత్యమునకు నీతికి ప్రారంభంలో కొన్ని అడ్లు అవాంతరములు ఎదురు తగులుతూ ఉంటాయి.
1: ఇన్ ది బిగినింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ విల్ ఆల్వేస్ ఫేస్ సమ్ ఆబ్స్టికల్స్ అండ్ సమ్ అపోజిషన్.
0: కానీ దానిని మనం నిలదొక్కుని దానిని ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ హోప్, వీ షుడ్ స్టాండ్ ఫర్మ్ అండ్ ఫాలో దోస్ థింగ్స్ సో దట్ వీ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ అనేటువంటిది కేవలము తన యొక్క క్యాపిటల్ ను తన యొక్క ఇన్కమ్ కు ఈ రెండింటినీ మాత్రమే తాను అనుసరిస్తూ ఉంటుంటాడు.
1: ది స్టాటిస్టిక్స్ ఈస్ అప్లైడ్ స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ఏరియాస్ two areas, one is capital and the other is income.
0: Aithe ee production anetundi tana aadaya nimittamai tana swarthamu saprayojana nimittamai tanu aacharistunnadu kaani tana yokka production ee jagattuku enta varaku upayogakaranga undi, ee janulaku ye vidhanga upayogakaranga chestunnadi, enta varaku dinni janulaku toduga untundali aneetundi vishayanni tanu gurtinchatam ledu.
1: Man is not trying to care to find out to what extent production has been useful for the society, for all the people concerned. He is only interested in making profits and in increasing his income for his own selfish purposes and for his own selfish ends.
0: Poyina aadivaram cheppam ee carla company la vishayam anetundi tama yokka swarthamu tana yokka saprayojana nimittamai ఒక్కొక్క కారు 3 సంవత్సరముల కంటే ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు అనుసరించి క్రమక్రమేణ ఆ కారును వేస్ట్ చేస్తూ వస్తారు. వీరు వేస్ట్ మేకర్స్ అని చెప్పాం.
1: లాస్ట్ సండే స్వామి హాస్ టోల్డ్ హౌ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ద ఎంటైర్ డిజైన్ అండ్ ది ఎంటైర్ ప్లానింగ్ ఈజ్ డన్ ఇన్ సచ్ వే దాట్ ది కార్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, ది కార్ బికమ్స్ useless by the end of 3 years. In this way they are wasting resources and they may be called waste makers.
0: Aithe aa desam yokka samskrutiki aa desam yokka paristhitiki ee desam yokka samskrutiki ee desam yokka vilavulaku chaala vyathyasam unnadaneetundi vishayamu mari mari meeru chintistu raavali.
1: Again and again you should contemplate and think properly how much of difference exists between the culture and values of that country where these cars are produced on those lines and our own country where we have got a different culture and different values.
0: Ee carla condition anetundi meeku telipanu akkada oka car potunte rendo car eduru vacheetundi oka paddhati ledhu.
1: Swami explained in the previous Sunday how the cars will be moving in the roads. There will be no car which is likely to clash or
2: ఇంకే విధమైనటువంటి ఒక రథములో ఇంకే విధమైనటువంటి వాహనాలు దానికి ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. ఎదురుపోయేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంటుంది, ముందు పోయేటువంటి రోడ్డు మరొకటిగా ఉంటుంటుంది.
1: ద మూమెంట్ ఆఫ్ కార్స్ ఇస్ సో రెగ్యులేటెడ్ దట్ దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫార్ ఎ స్మూత్ మూమెంట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద అదర్ కంట్రీస్. దిస్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్వామి.
2: ఇంకే విధమైనటువంటి డాగ్స్ అనిమల్స్ దీంట్లో ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ the dogs and other animals
2: అక్కడ
1: crossing the road.
2: నిబంధనలు ఈ విధమైనటువంటి ఒక స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.
1: The traffic rules and regulations are very strict there.
2: కానీ అదే రథములు మన భారతదేశంలో ఉపయోగపెట్టినప్పుడు వారు ఎక్కువ హార్న్ ఇవ్వరు, బ్రేకులే వస్తారు.
1: They do not apply the brake much. They do not apply horn also there. Whereas in our country, the story is different.
2: కానీ ఈ భారతదేశంలో అడుగడుగునకు హార్న్ ఇవ్వాల, అడుగడుగుకు బ్రేక్ వత్తాల. ఈ విధమైన ఉపయోగం చేత ఈ కార్లు త్వరలోపల్లే పాడవటానికి అవకాశం ఉంటుంటాడు. ఈ వాతావరణం వేరు, ఈ ఎన్వైర్న్మెంట్ వేరు.
1: బట్ ద ఎన్వైర్న్మెంట్ ద కండిషన్స్ ఇన్ భారత్ దే ఆర్ డిఫరెంట్. ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు బ్లో ది హార్న్ అండ్ యూ హావ్ టు అప్లై ద బ్రేక్.
2: మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో స్టాటిస్టిక్స్ కానీ ప్రొడిక్షన్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఎన్వైర్న్మెంట్ కానీ కొన్ని విధములైనటువంటి యొక్క ఏ దేశం యొక్క సంబంధించినవి ఆ దేశమునికే ఉండాలి. కానీ ఒకదానిని ఒకరు అనుసరించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: స్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ కంట్రీ బేస్డ్ అపాన్ ద కల్చర్, ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అండ్ ద వాల్యూస్ ఫాలోడ్.
2: ఇది కేవలం ధర నిమిత్తమై ప్రతి దేశమునందు కూడాను కాంపిటీషన్, ఇమిటేషన్ ఇవి రెండు కూడాను అధికంగా పెంచుకుంటూ పోతున్నారు.
1: Each country is developing competition and imitation in order to get a price advantage.
2: Kanuka Bharatadesam yokka paristhitini puraskarinchukoni ikkada tama yokka shakti samarthyamulanu puraskarinchukoni taamu oka neethi nijayithilato manamu ee karyamlo palgonavalasi vastundi.
1: But we have to undertake any activity taking into account our own culture and our own values, our own environment in Bharat.
2: Bharat desham yokka ethos lopala values lopala kudanu papa bhiti daiva preeti ee rendu kudanu chaala pradhananga chustu vacharu.
1: In the ethos and values of Bharat, the fear of sin and the love for God have always been held as very important.
2: Bharat desham lopala papa preeti అది వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా స్వేచ్ఛా విహారంగా జరుపుతూ వస్తుంటారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ది స్టోరీ ఇస్ డిఫరెంట్. దే హావ్ లవ్ ఫర్ సిన్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్.
2: ప్రపంచంలో ఈ బిజినెస్ వ్యాపారం యొక్క సంస్థ చక్కబడితే ప్రపంచమంతా చక్కబడినట్టే అవుతుంది.
1: ఇఫ్ ది కండిషన్స్ ఇన్ బిజినెస్ and in running of the business and business organization, if things improve in the world, all other things are likely to improve in the world.
2: Konni konni manamu ee statistics nu kontha aadharanga teeskundam.
1: Let us take some statistics to illustrate this.
2: Konni water cooler manam chesam ankonni.
1: Let us say that we have manufactured water coolers.
2: Deeni yokka kharchulu, దీని యొక్క క్యాపిటల్ ఎంతైంది అని మొట్టమొదట మనం విచారించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ వేరియస్ సైట్స్ ఇన్ ది
2: రా మెటీరియల్ ఎంతైంది.
1: వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రా మెటీరియల్స్?
2: ఎంత వరకు మనం జీతాలు ఇస్తున్నాము?
1: వాట్ ఈస్ ది వేజ్ బిల్?
2: గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత మనం కడుతున్నాము?
1: హౌ మచ్ ఆర్ వీ పేయింగ్ టు ది గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్?
2: ఇంకా అడ్వర్టైజ్లకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము?
1: హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్?
2: షేర్ హోల్డర్స్ కి ఎంత మనం ఇస్తున్నాము?
1: హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఎస్ డివిడెంట్?
2: మనం క్యాపిటల్ ఎంత పెట్టాము?
1: వాట్ ఈస్ ది క్యాపిటల్ దట్ వీ హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్?
2: ప్రొడక్షన్ ఎంత అయింది?
1: వాట్ ఈస్ ది ప్రొడక్షన్?
2: ఈ ప్రొడక్షన్ లోపల ఎన్ని మిషన్లు చెడిపోయినాయి?
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మెనీ మిషన్స్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్?
2: ఈ చెడిపోయిన మిషన్లు ఏ భాగంలో చెడిపోయినాయి?
1: Those machines which have gone out of order, in what is the real problem?
2: చెడిపోవడానికి కారణం ఏమిటి?
1: What is responsible for these machines to go out of order?
2: ఇది పనివాని తప్ప లేక మెటీరియల్ తప్ప?
1: Is there something wrong with the laborers and the wage earners who are using the machine, or is there anything wrong with the material?
2: ఈ విధంగా అన్ని రంగములు ఎందుకు కూడాను ప్రత్యేకించి విచారణ సలిపినప్పుడే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది.
3: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సచ్ ఎ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ ఆస్పెక్ట్ దట్ గోయింగ్ టు ప్రొడక్షన్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ వేర్ వీ హావ్ మేడ్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్.
2: కనుక మనం ఈ విధంగా మనం విచారణ సల్పటం లేదు.
3: But we are not thinking on these lines at all.
2: దీనికి మరొక ఒక ఉదాహరణము.
3: One more example.
2: ఒక మేనేజ్మెంట్ ఉంటుంది.
3: Let us just say that there is
2: ఒక బ్యాంక్ లోపల 10 లక్షలు అప్పు తీసుకుంది.
3: There is one management which has taken a loan of 10 lakhs from a bank.
2: దానికి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు.
3: They have also just kept aside a little money by way of interest.
2: కానీ ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కాకుండా కొన్ని ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతను రికమెండేషన్ చేతను అప్పు దొరికింది.
3: ది లోన్ ఇస్ ఒబ్టైన్డ్ నాట్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద రికమెండేషన్స్ గివెన్ బై ఎ ఫ్యూ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్.
2: ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తన ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు డబ్బు కట్టడం లేదు.
3: ది పర్సన్ హూ హాస్ టేకెన్ ఎ లోన్ నైదర్ హీఈస్ పేయింగ్ ఇంట్రెస్ట్ నార్ హీఈస్ రిటర్నింగ్ ద క్యాపిటల్ ది ప్రిన్సిపల్ విచ్.
2: కానీ బ్యాంక్ లో మాత్రము బ్యాంకు మేనేజరు ఆదాయం వచ్చినట్టుగా రాసుకుంటున్నాడు.
3: బట్ బ్యాంక్ మేనేజర్ ఈజ్ మానిపులేటింగ్ అకౌంట్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దేర్.
2: దీనికి దానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎట్లా వస్తుంది?
3: హౌ డస్ దిస్ డిఫరెన్స్ గెట్ రికన్సైల్డ్?
2: ఈ విధమైనటువంటి యొక్క మొరాలిటీని పోగొట్టుకుని రికమెండేషన్ చేత, వ్యక్తిగతమైనటువంటి విశ్వాసముల చేత అనేకమైన విధములైనటువంటి బ్యాంకులు కూడాను దివాలెత్తుతూ వస్తున్నాయి.
3: The banks are becoming more or less bankrupt because they follow the policies which are not based upon morality. They yield to recommendations and influence.
2: ఈనాటి బ్యాంకులు అన్ని కూడాను ఈ విధమైనటువంటి ఒక రికమెండేషన్ ద్వారానే క్రమక్రమేణా కూడాను తమ యొక్క విలువలు తాము కోల్పోతున్నాయి.
3: Most of the banks today are losing their own morality and their own financial soundness because they have been following this kind of policies based upon recommendations and influence.
2: Videshiyulu yandu dhanamunu kotlaku kotlaku abhivruddhi parustu vastunnaru.
3: Foreigners have been able to earn crores and crores of rupees.
2: Kani ee abhivruddhi chestunnare kani abhivruddhi chesukunnatundi ee dhanamunu sadvinyogam cheyatam ledu.
3: They have been able to earn no doubt crores of rupees, but it is not put to proper use.
2: అక్కడ ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ, ఎంత ఉన్నత స్థాయి ఎంత ఉండినప్పటికీ మొరాలిటీని కోల్పోతున్నాడు.
3: However much educated a person may be there, whatever high position he occupies, however wealthy a person be, that person in the other countries, he is losing the morality.
2: అనేక మంది విదేశీయాలకు పోయి తమ తమ విద్యలను తాను అక్కడ అభ్యసిస్తూ వస్తున్నారు.
3: A large number of people are going to foreign countries for education.
2: ఆ విద్యలు వేరు, తిరిగి తమ స్వస్థానంలో వచ్చిన తర్వాత తాము ఆచరించవలసినటువంటివి, అనుభవించవలసినటువంటివి, ఆనందించవలసినటువంటి విద్యలు వేరు.
3: Whatever education and skills which they have acquired in other countries is different, but whatever is useful, whatever has to be applied in their own country, that is rather different.
2: America lo chadivu vachanu kaani aa chadivu India lo panikiradu.
3: One has acquired his education in America, but that is not useful and applicable.
2: America chadivu America ke saripothundi kaani India ke matramu sambandhinchadu.
3: The education acquired in America is very relevant and useful in America.
2: కొని దానిని ఇండియా లోపల మనం అనుసరిస్తూ పోతున్నామంటే దీనికి అనేక విధమైనటువంటి రియాక్షన్స్ అంతా వస్తున్నాయి.
3: But if you want to apply whatever you have learnt in America in Indian context, so many obstacles are coming and so many problems are coming. What is the reason for this?
2: అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు.
3: The basic reason for this is that there the environment, the values and the culture in America is different from the environment.
2: Dhanamu adhikamayye kolati kudanu gunamu tarigipothu vastundadi.
3: As the money is accumulating more and more, the qualities and the character is declining in the same proportion.
2: Meeku chaala varaku telusunu Erickson aneetunte vaadu chaala pedda unnata sthayilo undetunte vaadu.
3: Most of you must be knowing that there was Nixon who was occupying
2: ayana
3: a very high
2: sthanamlo undinatundi vaadu.
3: He was the president of the country.
2: Aithe konni samayamulandu tama sthanamunu taanu nilabettukune nimittamu, tana yokka viluvunu taanu kaapaadukune nimittamu, స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక కొన్ని రికార్డ్స్ అంతా కూడా కాల్చివేపించాడు.
3: బట్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ గాడ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఎట్సెట్రా హీ డిస్ట్రాయిడ్ క్వైట్ ఎ ఫ్యూ రికార్డ్స్.
2: దీనికి కారణం ఏమిటి?
3: వాట్ ఈస్ ది రీజన్?
2: నీతి నిజాయితీలు కోల్పోవటమే దీనికి మూల కారణం.
3: The reason for this state is that he did not
2: danamuto emaina cheyavachu anetunte ahankaram chetane ee vidhamainatunte panulu ponukunnaru.
3: They gave up morality and truth and they were prepared to do anything having full faith in the power of money. Therefore they resorted to all these things.
2: Andaru atla undaru.
3: All people are not like this.
2: Meeku telusunu,
3: you know,
2: Vruttasimhamu anetunte peru pondinatunte Churchill,
3: you know well that Churchill, who was considered to be and described as a great war lion,
2: rendava prapancham yuddham jarigipoyina tarvata,
3: at the end of the Second World War,
2: ee yokka London pattanam anta kudanu sidhilam ayipoyindi bombulu cheta.
3: London was more or less destroyed.
2: Adi anta jarigipoyina tarvata taanu vachadu aa London pattanani chuttaniki.
3: After all this was over, he came to London in order to have a first hand view of what
2: prajalandaru cheri gollulu yedcharu atanu chustane.
3: All the citizens there gathered and they cried loud when they saw Churchill.
2: Appudu aa vruddhasimham anetunte Churchill cheptunnadu, nenu mimmalni chuchi gatinchinatunte okka vyaktunu chuchi varu daarabosinatunte raktanni chuchi వారు శ్రమించినటువంటి యొక్క చెమటను చూచి నేను ఏడ్చడానికి ఇక్కడ రాలేదు.
3: ది ఓల్డ్ లయన్ చర్చిల్ హీ రోర్ బై టెలింగ్ దిస్ టు ది సిటిజన్స్, వెల్ ఐ నాట్ కమ్ హియర్ టు వాలో అండ్ వీప్ ఆఫ్టర్ సీయింగ్ యూ అండ్ ఆఫ్టర్ జస్ట్ రిమెంబరింగ్ దోస్ పీపుల్ హూ హావ్ లేడ్ డౌన్ దర్ లైఫ్స్ అండ్ షెడ్ దర్ బ్లడ్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్.
2: మనము కావించినటువంటి రక్త అర్పితమును, మనము శ్రమించినటువంటి యొక్క మన దేహం యొక్క చెమటకును, మన ప్రాణమును కోల్పోయినటువంటి వ్యక్తులకును తగినటువంటి విజయాన్ని సాధించాం, ఆ దానిని ఆనందించే కోసం నేను వచ్చానన్నాడు.
3: ఐ హావ్ కమ్ హియర్ టు సెలబ్రేట్ ది విక్టరీ విచ్ యూ హావ్ జస్ట్ వన్ ఆఫ్టర్ అలవింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఆఫ్టర్ సో మెనీ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్వెట్ వాస్.
2: మన విలువను మనం రక్షించుకోవాలి.
3: హీ సెడ్ దట్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అవర్ ఓన్ వాల్యూస్.
2: అదే మన యొక్క మానవత్వానికి తగినటువంటిది.
3: This is a proper thing which
2: ee viluvante emiti ahankaranni nirmoolam cheskunnappude aanandanni manam pondagalamu.
3: What does this value mean? What do they stand for? Only when we destroy our ego we can really get bliss.
2: కనుక అహంకారంను నిర్మూలం చేసుకున్నటువంటి వాడే ఆత్మబలమును సాధించగలడని తాను గర్జించాడు.
3: He roared by telling only that person who has rooted out his ego can get the strength of the atma manifested in him.
2: Atma vishwasam kaliginatunti vaade ahankaranni nirmulam gavinchagaladu anna kuda annadu.
3: He also said the one who has faith in himself and atma alone can destroy the ego.
2: Kanukane manam motta motta self confidence dani manam develop cheskovali.
3: Therefore in the very first instance we should develop self confidence.
2: Manamu chesetunti prati chinna pani endu kudanu manaku ఆత్మసాక్షి. ఇది మన కాన్షియన్స్ మనకు తృప్తికరంగా ఉంటుండాలి.
3: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ వీ పర్ఫార్మ్ ఆర్ డూ వీ షుడ్ టేక్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
2: కనుక ఈ కాన్షియన్స్ తో చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందు కూడాను విజయాన్ని మనం సాధించగలము.
3: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్ విత్ కాన్షియన్స్ యూ విల్ బి సక్సీడింగ్ ఇన్ యువర్ వర్క్.
2: కనుక మన స్టాటిస్టిక్స్ అంతా కూడాను కేవలము కొన్ని విధమైన అంకెలతో మాత్రమే జరుపుతూ పోవటం సరైనటువంటిది కాదు.
3: దేర్ఫోర్ వి షుడ్ నాట్ బి హ్యాపీ బై ప్రిపేరింగ్ స్టాటిస్టిక్స్ విత్ రెఫరెన్స్ టు మియర్లీ ఎ ఫ్యూ ఫిగర్స్.
2: ఈ అంకెల శాస్త్రమునే వేదాంతం నందు సాంఖ్యయోగము అని కూడా చెప్తూ వచ్చారు.
3: ది సేమ్ స్టాటిస్టిక్స్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది పారలల్స్ ఆఫ్ వేదాంత యాజ్ సాంఖ్య యోగ.
2: సంఖ్య అంఖ్య రెండూ కలిసి ఒక్కటే.
3: Ankhya, one word for statistics. Sankhya used in Sankhya Yoga, they convey the
2: same. Sankhyalatone Sankhya Yogam tayarayindi.
3: The Sankhya Yoga is developed only on the basis of Sankhya figures.
2: Adi vidhangane mana ankhyalato matrame mana statistics ni trupti parchatamu sari anetundi kaadu.
3: Therefore, we should not merely satisfy ourselves by merely putting a few fingers and calling them
2: production yokka tattvam kudanu manam sariyainatunte reetilo sadviniyoga parchali.
3: These statistics will get the meaning only when we follow the production on the right lines.
2: Kanuka input anetundi danikante output chala important.
3: Output is very important compared to the input of statistics.
2: Quantity kante quality chala pradhanamu.
3: Quality is more important than quantity.
2: Ee quality emti mana values yokka quality.
3: What does quality refer to here? Quality refers to our values.
2: Ikkada దేహములు దేహము మనస్సు ఆత్మ ఇంద్రియములు ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక రూపము.
3: ఇన్ దిస్ బాడీ యూ జస్ట్ టేక్ ద ఫిజికల్ ఫార్మ్ ది మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్.
2: అయితే ఆరోగ్యమైనటువంటి దేహం ఉండినప్పుడే ఆనందకరమైనటువంటి మనసు అభివృద్ధి అవుతుంది.
3: ఓన్లీ వెన్ the physical body is healthy, the mind also will be happy.
2: ee dehamu manasu yokka tattamulu paripurna sthiti endu undinappude aatma anandam manaku labhyam avutundi.
3: Only when the condition of the body and the mind is perfect, you will be able to get the bliss of aatma.
2: Kanuka ee moodu kudanu okadanini okati aashrayinchi anyonya aashrayam cheta idi abhirudhi avutu untuntai. Indulo ye okadani yokka viluva tagginappudigani మిగిలిన రెండవ దాని యొక్క విలువలు ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని అందించలేవు.
3: ఇఫ్ ది కండిషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ ఈస్ అఫెక్టెడ్ ది అదర్ టూ ఆల్సో విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ దట్.
2: కనుకనే వేదాంతం నందు ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. ఈ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సంబంధమును మనం అనుభవించవాలంటే ఆరోగ్యం అత్యవసరం అన్నారు.
3: దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదాంత that if you really want to enjoy dharma artha kama and moksha properly, you must have proper health first.
2: Ee aarogyam anetundi angla success nunchi vachinatundi padam.
3: This aarogyam or health, this is derived from Anglo-Saxon
2: Higgins anetundi padam nunchi puttinatundi.
3: This is derived from the word Higgs
2: anaga idi paripurnatvamu anetundi deeniki artham.
3: That means that it is fullness, completeness.
2: Pavitramu ani maroka arthamu.
3: Another meaning is sacredness.
2: Indulo unnatundi antaratham enti mana sarvangamulu kodanu paripurnamainatundi aarogyanganu pavitramainatundi sthitilona manam unchukovadaniki prayatninchali.
3: The inner meaning of this is that we have to make an effort to keep all the limbs of the body in a perfect state of health and in a sacred condition.
2: సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
3: We have to use them in the proper way.
2: ఇంతే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుండాలి.
3: And not merely that, we should have a wholesome state of bliss.
2: ఏ అంగము పరిపూర్ణ స్థితిలో లేకపోయినప్పటికీ ఇది పవిత్రతను అందుకోలేము.
3: If any of the limbs is not in a state of perfection, it would not be able to get the fullness of benefit.
2: Kanuka ee sarveendriyamulu kodu panchendriyamulu pancha pranamulu pancha kosamulu pancha tukkulu ivanni kudanu 20 kudanu aa tarvata manasu buddhi chittamu ahankaramu ee 24 tattvalu kodanu pavitramainatundi ankelato koodi untundali.
3: The five sense organs and five live breaths, five sheets and the other mind, intelligence and atma, together there are 24 cosmic principles.
2: Pancha pranamulu untunnayi chilo lekapoyinappatikini idi pavitratanu andukolevu.
3: If any of the limbs is not in a state of perfection, it would not be able to get the fullness of benefit.
2: Kanuka ee

0: వ్యాన ఉదాన అండ్ సమాన.
1: మనిషి యొక్క దేహం లోపల 72 కోట్ల నరములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 72 crores ఆఫ్ ది నర్వ్స్ ఇన్ ది సిస్టమ్.
1: అన్ని నరములు ఎందు కూడాను సమానంగా ప్రసరించేటువంటిది వ్యాన వాయువు.
0: ఇట్ ఈస్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ వ్యాన which is uniformly spread.
1: ఈ ప్రాణవాయువు సక్రమంగా సంచరిస్తూ పోయినప్పుడే ప్రాణవాయువు దానికి అద్దములో ప్రతిబింబంగా కనిపించినట్టుగా సహాయరీతిగా కనిపిస్తుంటారు.
0: ఓన్లీ వెన్ దిస్ లైఫ్ బ్రెత్ ఆఫ్ వ్యాన ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ ప్రాణ విల్ బి యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్
1: ది దేహం యొక్క ప్రాపర్లీ స్టాటిస్టిక్స్.
0: దీస్ స్టాటిస్టిక్స్ రిలేట్ టు ద ఫిజికల్ బాడీ.
1: ఈ స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండినప్పుడే మనము ప్రాపంచిక సంబంధమైన ప్రాకృత స్టాటిస్టిక్స్ లో కూడా మనం సరి అయినటువంటి దీన్ని పొందగలము.
0: ఓన్లీ వెన్ ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ది బాడీ ఆర్ ఏ పర్ఫెక్ట్ కండిషన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్ అండ్ అప్లై ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రాపర్లీ.
1: అదే విధంగానే రా మెటీరియల్ లో స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండాలి.
0: In the same way, statistics relating to the raw materials must be perfect.
1: Prediction lo undinatvanti oka statistics sakramanga untundali.
0: Production statistics also must be properly prepared and perfect.
1: Expenses lo chesinatvanti statistics kuda sakramanga untundali.
0: Statistics relating to expenditure also must be properly prepared.
1: Ee workers yokka kriyala lopala kuda statistics sakramanga undali.
0: The activity and the production of the workers also must be properly recorded.
1: Statistics anega kevalam oka capital pettukotamu inke vidhamaitundi yokka production cheyatamu dani yokka ivi maatrame kaadu statistics prathi pani kudanu deentlo oka vidhamaitundi viluvainatundi gaane manam ankelaga teeskovali.
0: When we are thinking of statistics, we should not think only in terms of the capital and the production alone. Comprehensive approach will have to be adopted
1: banking
0: in preparing the statistics.
1: Connection kuda untundali.
0: In preparing the statistics, statistics relating to banking activity also must be properly prepared.
1: Ee yokka banking, ee business, deeni yokka sambandhamainatundi yokka communication kuda chaala sakramanga untundali.
0: The communication between the organization, business organization and banking also must be clear and perfect.
1: Ee banking communication anetundi writing lo.
0: The communication between bank and the organization must not be in writing,
1: talking,
0: in oral communication,
1: konni rakamainatvanti oka saigala cheta,
0: in non verbal communication by action.
1: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి ఒకదానికోటి కమ్యూనికేషన్ సరైనటువంటిగా ఉంటుండాలి.
0: We have to develop a communication system which is proper and comprehensive as to how exactly one should conduct with the workers.
1: ఈ అన్నింటికీ ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీతి నిజాయితీ.
0: For all this communication and every other thing, it is the morality and the truth which are the life and the basis.
1: మనం ప్రాఫిట్ పైన మనం లక్ష్యం పెట్టకుండా సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep in view not the profit alone, but how exactly can we serve the society by proper production. This will have to be kept in view.
1: కాని ఈనాడు మనకు అవసరం లేనటువంటివన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం.
0: బట్ టుడే వాట్ వీ ఆర్ డూయింగ్ ఈజ్ వీ ఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్.
1: ఇవి సమాజమునకు సరైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుందా, అనుకూలాన్ని అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా యోచించాలి.
0: Which are required only from the point of view of the businessman and the producer. But what has to be done is, you have to see whether they are useful for the society.
1: మంచిది కానటువంటి దానికంతా కూడాను అధికంగా మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం.
0: We are undertaking very comprehensive advertisement on things which are not very useful and which are not required.
1: ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ.
0: To describe business, one small example could be given.
1: ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లోపల కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్కహాల్స్ అంతా ఉన్నాయి.
0: ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లెట్ అస్ జస్ట్ సీ ది డ్రగ్స్ ఆన్ ది ఆల్కహాలిక్ డ్రింక్స్.
1: ఇవన్నీ కూడాను ప్రజలకు అపకారం చేసేటువంటివన్నీ తెలిసి కూడాను ప్రతి దినము కూడాను వీడియోలో రేడియోలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంటారు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దీస్ ఆర్ రాదర్ హార్మ్ఫుల్ టు ది పీపుల్, స్టిల్ ఎ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ గివన్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ అవైలబుల్ మీడియా.

0: వీడియోస్
1: ఇప్పుడు బిజినెస్ వారు ఏ విధంగా దానిని అడ్జస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఉపయోగపెట్టడం వల్లే మేము దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నాము.
0: వాట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ టెలింగ్ ఇస్ వెల్ పీపుల్ ఆర్ వాంటింగ్ దీస్ థింగ్స్ యాజ్ దే నీడ్ దీస్ థింగ్స్ అండ్ యాజ్ దే ఆర్ రిక్వైరింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ప్రొడ్యూస్ ఆర్ ప్రొడ్యూసింగ్.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి ఒక సమస్యను మనం చక్కగా ఎదుర్కోవాలి.
0: దేర్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ విచ్ విల్ హావ్ టు అండర్స్టాండ్ అండ్ ఫేస్ ప్రాపర్లీ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: ఈ బిజినెస్ పీపుల్ తమ స్వార్థ నిమిత్తమై వీటిని సృష్టించి ఇది ప్రజలకు సరైనటువంటి అని చెప్తున్నారా, లేక బిజినెస్ పీపుల్ దీన్ని సృష్టించడం చేత ప్రజలు దీనిని వినియోగించుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: ది టూ థింగ్స్ విల్ హావ్ టు జస్ట్ సీ ఇస్ వెదర్ ది బిజినెస్ పీపుల్ ఆర్ ప్రొడ్యూసింగ్ టు మేక్ ప్రాఫిట్స్ అండ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్, ఆర్ వెదర్ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ది నీడ్ దీస్ థింగ్స్ అండ్ దేర్ ఫోర్ బిజినెస్ పీపుల్ ఆర్ ప్రొడ్యూసింగ్.
1: ఈ బిజినెస్ పీపుల్ ఏం చెప్తున్నారు, ప్రజలకు ఇష్టం ఉండటం వల్ల మేము దీన్ని అభివృద్ధి పరుస్తున్నామన్నారు.
0: Business people have been declaring that we are producing because the people want them.
1: Kaadu kaadu veeru srushtinchatam chethane prajalu upayoginchukuntunnaru.
0: But the truth is not that people are using these things because they are being produced by the businessman.
1: Kaani ee yokka management chaala kevalam swartha saprayojana nimittamai tama yokka income ni abhivruddhi parchukovalane uddeshamto veeru deenni abhivruddhi parustunnaru.
0: Management only is swayed by the profits and increasing their income or undertaking production of these materials.
1: Kanuka manam management lopala ee neethi nijayathini pettukoni ee padarthamulu manamu abhivruddhi parichinappudu samajamuniki enta haanikaram avutundi, samajamuni enta manamu chedinatunte varam avutamu, samajaniki manam droham chesinatunte varam avutamu aneetuvanti oka uddeshamu ee management lo kalagali.
0: Management has to develop the morality and the truth as two important things and see whether production is going to help them or harm the society.
1: ee vyaparasthulu edi chesthe manaku ekku income vastundi, edi chesthe manu chakkaga abhivruddhi avakasam untuntadi aneetuvanti aa drushtiyende vidu chestaru, kaani దేశమునకు మంచి కావాలి, సమాజమును ఉన్నత స్థితిలో తెప్పించాలి, వాళ్లకు తగినటువంటి యొక్క అభివృద్ధికి మనం కారకులు కావాలి అనేటువంటి ఉద్దేశాలు క్షీణించిపోయినాయి.
0: బిజినెస్ పీపుల్ ఆల్వేస్ కన్సిడర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్ ఇన్క్రీజింగ్ దర్ ఇన్కమ్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సీయింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది నేషనల్ వెల్ఫేర్, ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ వాట్ వుడ్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సొసైటీ.
1: కనుక మన మేనేజ్మెంట్ పిల్లలు ఏ విధంగా ఉండాలంటే మనము చేసేటువంటి పని సమాజమునకు ఏ విధంగా ఉపయోగవంతంగా ఉంటాయి.
0: బట్ ది స్టూడెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ షుడ్ ఆల్వేస్ సీ కన్సిడర్ వెదర్ వాట్ ఎవర్ ఇస్ ప్రొడ్యూస్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ ఆర్ నాట్.
1: మన యొక్క చదువు సంచల చేతను, మన యొక్క పవిత్ర చేతను దేశమంతా ఆవరించి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కంట్రీ will be dependent upon the type of education and the type of values that we have.
1: Manam elanti viluvulu kaligi untamo desam alanti viluvulni andukuntundi.
0: The country will be able to get the values based upon what values we have for ourselves.
1: Telugulo cheptaru kodalu nalupaithe kulamantha nalupeyanu untaru.
0: There is a saying in Telugu that if the daughter-in-law is dark, the entire generation of the children in that family would be dark.
1: Prapanchamunakanta kudanu students ee daughter-in-laws.
0: For the world at large, the students may be described here as the daughters-in-law.
1: Veeru elanti sthitilo untuntaro inka anni rangamulu kudanu alanti sthitini anubhavistayi.
0: Whatever condition and state of affairs these students enjoy, the same thing is like in the
1: parve. Mukhyanga 3/4 ee prapanchamanta kudanu vyaparam paina aadharapadi untundadi.
0: The world, to the extent of 3/4, 75%, it is dependent upon the type of business.
1: Vyapara rangamu sakramainatunte rathiganu neeti nijayithilto koodinatunte diganu undinappudu inka anni rangamulu kodanu sakramainatunte margana avalambistayi.
0: If the business world could be cleansed and if it follows the path of morality and truth, every other area of human activity will also follow.
1: Ee corruption lo ee vidhamainatunte alajadlu, ఈ విధమైన స్ట్రైక్లు ఇవన్నీ కూడా బిజినెస్ రంగం నుంచినే ప్రారంభమైనాయి.
0: వాట్ ఎవర్ స్ట్రైక్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ, దే స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్.
1: ఈ బిజినెస్ దీంట్లోపల స్వార్థ స్వప్రయోజనం అధికంగా ఉండటం చేతనే ఇది క్రమక్రమేణా అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: as the business world is saturated with selfishness and selfish interest, this gradually and slowly spreads to the other areas.
1: కనుక మన వాల్యూస్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop our own values.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One small example for this.
1: మన భారతీయ ethos and values లో ప్రధానమైనటువంటిది నాలుగు ఉంటున్నాయి.
0: There are four things which are very important in Bharatiya ethos and values.
1: Krutayugamu, Tretayugamu, Dwaparayugamu, Kaliyugamu ani nalugu yugamulu.
0: There are four yugas, Krutayuga, Tretayuga, Dwaparayuga and Kaliyuga.
1: Ee nalugu yugamullo kodanu nalugu vidhamainatvanti yokka sadhanalu abhivruddhi parchukuntu vacharu.
0: In these four yugas, the four types of sadhana were being followed.
1: Krutayuga jnanamu.
0: During Kruta Yuga, it was meditation, dhyana.
1: Tretaya Yuga, yagnamu.
0: In Treta Yuga, it was yagna and
1: Dwapara Yuga, archanamu.
0: In Dwapara Yuga, it is worship of the God.
1: Kali Yuga, namasmarana annaru.
0: In Kali age, it is namasmarana.
1: Ee vidhanga marpu raavadaniki kaaranam emiti?
0: What is the reason for this kind of change in the sadhanas in different yugas?
1: Kruta Yuga lopala.
0: In Kruta Yuga,
1: janaba takkuva.
0: The population was very small.
1: Danyam ekkuva.
0: There was plenty of grain.
1: Kanakadulanu aashinchetuvanti vyaktule leru.
0: There were no persons who were greedy and who wanted to
1: kadupu nimittamai shraminchavalasinatuvanti panulu levu.
0: They were not at all forced to work hard.
1: Kavalsinanta aharalu labhinchetuvantivi.
0: They had plenty of food available for
1: aanati prajalu mitaharulu.
0: The people of those days, they used to take limited
1: kalu kalam adhikanga variki labhinchetvantadi.
0: They had plenty of time at their disposal.
1: Ee adhika kalamuga undatam cheta vaadu nirantaram kudunu daiva chintana adhe dhyananga varu daivanni pondetvanti yokka marganni vaalu avalambistu vacharu.
0: In those conditions, they had plenty of time at their disposal and they invested the entire time in contemplation of God.
1: Kalukuni kritayugamulo rushulu chaala adhikamayi vayaru.
0: In those days, the rishis were found in large numbers.
1: Kadupu nimittamai varu yochinchavalsina avasaram ledu.
0: They were not to bother themselves about
1: inke vere parulu nimittamai varu e matramu vaanchalevu.
0: They did not have any other desires either.
1: Kanukane daivaancha okkate vaalaku.
0: For them, there was only one desire, and the desire for God.
1: Aa yokka deen lopala vaadu dhyananni pratyekamainatundi sthitilo vaadu anubhavistu vacharu.
0: They therefore developed the desire for God in the form of meditation.
1: Anadu rajyamulani kani inke vidhamaitundi oka jamindarlani kani evvaru leru.
0: In those days, there was nothing like these countries, the political entities, and also the landlords, kingdoms, etc.
1: Tretayugam vachetappatike konni rajulu prarambham ayyaru.
0: By the time the next yuga, the Treta Yuga came, the kingdoms developed.
1: Paripalana paddhatini praveshapettaru.
0: They introduced the rules of governance and ruling.
1: Prajalanu kontha adupulo tecchukovadaniki chusukunnaru.
0: They also laid down the rules to have a little control over the public.
1: Janabha perugutu vachindi.
0: Population increased.
1: Prabhutvam yokka control adhikamavutu vachindi.
0: The government rules and regulations also increased.
1: కనుకనే క్రమక్రమేణ ఏమైపోయింది, ఈ మానవుడు తన యొక్క జీవితం నిమిత్తమై బ్రతకడానికి ప్రయత్నించవలసి వచ్చింది.
0: నేచురలీ ది సిటిజన్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ టు వర్క్ టు ఈక్ అవుట్ దేర్ లైవ్లీహుడ్.
1: తమకు కావలసినటువంటి యొక్క ఫుడ్ ను తాము అభివృద్ధి పరచుకొని మిగిలిన టైం లోపల తపస్ చేసుకుంటూ కూర్చున్నారు.
0: దే యూస్ టు ఎర్న్ యాజ్ మచ్ యాజ్ నెసరీ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఫర్ ఫుడ్ అండ్ ది రిమైనింగ్ టైం వాస్
1: ఇంతే కాకుండా లోక కళ్యాణార్థమై ఈ వేద వేదాంగముల యొక్క విషయమును అభివృద్ధి పరచుకోవటం చేత యజ్ఞ యాగాది క్రతువులు కూడా ఆచరించారు.
0: నాట్ మెర్లీ వర్ దే డూయింగ్ తపస్, దే ఆల్సో అండర్టుక్ దిస్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్.
1: కాలము తక్కువగా ఉండటం చేత కొన్ని సప్తాహములు కొన్ని విధమైన యజ్ఞ యాగాది క్రతువులు ఒక లిమిట్ లో ఒక హద్దు లోపల మాత్రమే అనుభవిస్తూ వచ్చారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ limited time available compared to the earlier age, they also prescribed some limitations and observed the yagnas and yagas for a limited period of time like 1 week, 15 days and so on.
1: Kramakramina dwapara yugam prarambhamaindi.
0: Gradually the dwapara yuga dawned.
1: Yagna yagadi kratulu cheyadaniki kuda vallaku samayam chikkaledu.
0: దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ టైమ్ ఫర్ పర్ఫార్మింగ్
1: ఎగ్జామ్స్. అసూయా భావములు పెరిగిపోయినాయి.
0: జెలసీస్ ఇంక్రీజ్డ్ అండ్ మల్టిప్లైడ్.
1: స్వార్థం మరింత కొమ్ములు తీరినాయి.
0: సెల్ఫిష్నెస్ గ్రూ ఇంక్రీజ్డ్.
1: స్వార్థము అహంకారము కొంచెం పెరిగేటప్పటికీ విరోధాలు ప్రారంభమైనాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇంక్రీజ్ అండ్ విత్ దాట్ హేట్రెడ్ డెవలప్మెంట్.
1: కనుక ఇక్కడ అంతేకాకుండా గుణము కూడా మారుతూ వచ్చింది.
0: స్లోలీ ది క్వాలిటీస్ ఆల్సో అండర్వెంట్ ఎ చేంజ్.
1: త్రేతాయుగము లోపల ఒకే రాముడు ఏకపత్ని వ్రతుడు అని పేరు పొందాడు.
0: డ్యూరింగ్ త్రేతాయుగ రామ గాట్ ఎ టైటిల్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ వైఫ్.
1: అదే నారాయణుడు ద్వాపరయుగములో కృష్ణుడిగా పుట్టి అనేక పత్నులుగా బయలుదేరింది.
0: ద సేమ్ నారాయణ వెన్ హీ వాజ్ బోర్న్ ఇన్ ద్వాపరయుగ హీ హ్యాడ్ నంబర్ ఆఫ్ వైఫ్స్.
1: అనగా యథా రాజా తదా ప్రజ.
0: దిస్ మీన్స్ ది టైప్ ఆఫ్ సిటిజన్ దట్ యు హ్యావ్ డిపెండ్ అపాన్ ద రూలర్ దట్ రూల్స్.
1: కనుకనే త్రేతాయుగం యొక్క పవిత్రత క్రమక్రమేణా నశిస్తూ వచ్చింది.
0: ద సేక్రెడ్నెస్ ఆఫ్ త్రేతాయుగ డిమినిష్డ్ గ్రాడ్యువలీ.
1: ద్వాపరయుగము లోపల ఈ యొక్క క్యారెక్టర్ క్రమక్రమేణా దిగజారుతూ పోయింది.
0: క్యారెక్టర్ డిటీరియరేటెడ్ ఇన్ ద్వాపరయుగ.
1: దీనివల్ల వారికి ఏ అవకాశములు తపస్సు చేయటం కానీ లేక ఇంకా యజ్ఞయాగాది కృతులు జరపటం కానీ ధ్యానం చేయటానికి కానీ సమయం వారికి తక్కువ అయిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ దే హ్యాడ్ ఇన్ ది ఎర్లియర్ యుగాస్ ఫర్ డూయింగ్ తపస్ అండ్ ఫర్
1: తమ తమ ఇంట్లో తాము అర్చనలు ప్రారంభిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్చన.
1: ఇంకా కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్లకు సమయమే లేదు. ఇంకా
0: దెన్ ఇన్ కలియుగ ఏజ్ వెల్ దే డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్.
1: నిర్విరామ కృషి జరుపుతున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ సీజ్లెస్ యాక్టివిటీ కంటిన్యూస్.
1: కొంతమంది అయ్యా నాకు చావడానికి కూడా టైం చిక్కటం లేదు అంటారు.
0: సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై.
1: ఇలాంటి కాలమును వ్యక్తం చేస్తూ బ్రతుకుతూ వస్తున్నారు ఈ కలియుగంలో.
0: ఇన్ కలి ఏజ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
1: అనవసరమైన దీంట్లో పాల్గొంటున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ యాక్టివిటీ.
1: ఇది నాదే లేక ఇతరులదే లేక ఇతరుల పనియా నా పనియా అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమైంది.
0: దే ఆర్ లూజింగ్ ద డిస్క్రిమినేషన్ పవర్ టు ఫైండ్ అవుట్ whether this activity is mine or it is someone else.
1: Anninti endukudunu veeru praveshistuntaru.
0: They are undertaking, they are interfering in every work.
1: Kanukune veediki samayame chikkatam ledu.
0: Therefore they are not getting time at all.
1: Pani ekkuva kaalam takkuva.
0: Work is more, time is less.
1: Kanukune hare naam hare naam hare naamaiva kevalam kalav naastiyava naastiyava naastiyava katirannidal nadchukuntunaina namasmaranam cheyi annam tintunaina namasmaranam cheyi nidraboye mundugalanna namasmaranam cheyi neeku time ikkatam ledu ayya tellavaru emaina pooja cheyarante nenu homework undi naaku pani untadi mari inkonsepu entra ore pooja cheyara nenu college ki povali time ledu veediki tellavaru lechinade modalu raatri parunde anta varaku kudanu kaalamunu vyaktam chestunnaru kaani saathakam gaavinchukotam ledu.
0: But in the Kali age, people are having enormous amount of work. If you ask them to pray to God and to worship, they say, we don't have time, we have homework. And after some time, if you ask, well, it is time, I have to go to the college.
1: Time waste chestunnaru kabatte life waste aipothundi.
0: As people are wasting time, life is wasted.
1: Ninnadi dinamu edo matal lopala Narasimhanu oka question vesadu. స్వామి కాలాయన మహా కాలకాలాయన మహా కాద ప్రమాయన మహా కాలాతీతాయన మహా అని అంటున్నారు కదా. లోపల ఉండినటువంటిది అంతరాత్మనే. ఆ అంతరాత్మనే అన్ని పనులు చేయిస్తున్నాడు. ఇంక మేము చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కన్వర్సేషన్ నరసింహన్ ఆస్క్ స్వామి యెస్టర్డే వన్ క్వశ్చన్ దట్ యు శ్రే స్వామి కాలాయన మహా కాలకాలాయన మహా అండ్ యు గో ఆన్ డిస్క్రైబింగ్ కాలా అండ్ వర్షిపింగ్ కాలా యాజ్ గాడ్. Well, it is the same God who is inside and he is prompting us to perform all the activity and we are doing activity only prompted by the inside the indwelling God.
1: Nien cheppanu Narasimhan bhagavantudu neelone undi anni pannu cheyistunnadu neevu cheyavalsindi okati ledu.
0: Swami said, well Narasimhan, it is God who is residing in you and causing you to act everything. You are not doing anything.
1: అయితే నీవు ఎంతవరకు నీ పని నువ్వు చేయాలి?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ యూ క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్.
1: నాలోనే భగవంతుడుండి అన్ని పనులు చేస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించేంత వరకు నీవు పని చేయాలి.
0: యూ హ్యావ్ టు క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్ అంటిల్ యూ రికగ్నైజ్ దాట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ యూ అండ్ హూ ఇస్ కాజింగ్ యూ టు యాక్ట్.
1: ఆ సత్యాన్ని గుర్తించే కోసం నువ్వు సాధన చెయ్యాలి.
0: To recognize this truth and to become aware of this, you have to undertake sadhana.
1: అది సత్యాన్ని గుర్తించిన తర్వాత నీవు సాధన చేయనక్కర్లేదు.
0: Once you recognize this truth and become aware of it, there is no need for any more
1: sadhana. నోటితో మాత్రం భగవంతుడు నాలో ఉండి అన్ని పనులు చేస్తున్నాడు అనుకోవటము, దాన్ని విశ్వసించకుండా పోవటము, ఇది శరీరపు దగ్గ అయినట్టు అవుతుంది.
0: Only uttering by a word of mouth that it is God who is doing it and not actually feeling and doing all the activity yourself, this will be an act of deceit.
1: భగవంతుడు నాలో ఉన్నాడు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం వచ్చేంత వరకు నీవు దానికి సాధన చెయ్యాలి.
0: You should carry on sadhana until such time when you get full faith that it is God who is
1: చేసేటువంటిది కాదు.
0: It is not a thing which can be done by words.
1: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అన్నారు. నీవు మనసునందు తలచినటువంటిది, మాటతో చెప్పినటువంటిది, క్రియతో నీవు ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం అయ్యేంత వరకు నీ యొక్క పవిత్రత నీకు లభించదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ వాట్ ఎవర్ యూ థింక్ యూ విల్ హావ్ టు యాక్టర్ అండ్ వాట్ ఎవర్ యూ యాక్టర్ యూ విల్ హావ్ టు డూ. ఓన్లీ వెన్ యూ బ్రింగ్ అబౌట్ ఏ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ then you will have sacredness. Until you get this sacredness,
1: anta aina tarvata kattalato manaku avasaram ledu.
0: Once you have completed cooking of the food, there is no need for fuel anymore.
1: Kani vanta poorthi kaakunda nanta varaku ee kattalu manaku avasarame.
0: Until food is cooked, you must have fuel.
1: నీ సెల్ఫ్ రియలైజ్ చేసేంత వరకు మాత్రం నీకు సాధన తప్పింది కాదు, చేసే తీరాలి.
0: Until you attain self realization, you must carry on sadhana.
1: కానీ ఆ రియలైజేషన్ ఒక విధమైనటువంటి విశ్వాసం.
0: దట్ రియలైజేషన్ ఈజ్ ఇన్ ఎ వే ఎ టైప్ ఆఫ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమిటంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్స్. ది క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఈనాటి ఆన్సర్ ఎట్లా వస్తుంది? అది కానా పీనా సోనా మరణ, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్.
0: What is the reply that you are getting when you put this question? It is only eating, sleeping, drinking and then dying.
1: ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
0: All the animals and birds also do this.
1: కానీ మనం కూడా అదే పని చేస్తే మన విలువ ఏముంటుండాలి?
0: If we also do the same thing, what is our value?
1: కనుక ఈ అన్నింటికీ అతీతమైనటువంటి స్థితి కలగవాడిని నేను. నాలో ఒక దైవత్వం ఉంటుండాలి. ఆ దివ్యత్వాన్ని నేను గుర్తించాలి. అదే నా యొక్క అదే సెల్ఫ్ రియలైజేషన్.
0: The purpose of life, therefore, is to realize that there is a divinity inside us. And this is...
1: లేకపోతే మనం గ్రంథంలో ఉండేటువంటి విషయాలంతా కూడా తిన్నం పిల్లలకు టీచ్ చేస్తున్నాం.
0: Take for example, we are teaching all the material given in the textbooks to the students.
1: ఆ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి యొక్క క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో మనం ఇస్తున్నాము.
0: The questions asked in the examination are also found in the textbooks.
1: దానికి పిల్లలు ఆన్సర్ రాస్తున్నారు, పాస్ మార్క్స్ తీసుకుంటున్నారు.
0: Students are answering those questions and they are getting pass marks.
1: ఈ పాస్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ అనేటువంటి దీంట్లో ఒక ఫ్యాక్టరీలో పోయి ప్రవేశిస్తున్నారు.
0: After passing this particular course, he becomes a manager in a factory.
1: లేక ఆ స్టూడెంట్స్ తిరిగి ప్రొఫెసర్స్ గా వచ్చేసి టీచ్ చేస్తున్నారు.
0: Or otherwise, the student who passes this, he becomes a professor.
1: ఈ విధమైనటువంటి చదువుల వల్ల దేశానికి వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: What is the use of this kind of education?
1: మన టీచర్లు మనకు చెప్పారు, మనం దీన్ని పాస్ చేస్తాం, మనం స్టూడెంట్ చెప్తాం, వాళ్ళు దీన్ని పాస్ చేస్తారు, అంతే. ఒకదానికొకటి ఒకదానికొకటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం అంతా కూడా బ్లాక్ గా చేసి పెట్టేస్తున్నాం.
0: అవర్ టీచర్స్ హ్యావ్ రెడ్ ద బుక్స్ అండ్ టాట్ అస్ అండ్ వీ పాస్ ద ఎగ్జామినేషన్ వీ బికమ్ టీచర్స్ వీ రీడ్ ద బుక్స్ అండ్ వీ టీచ్ బై దిస్ కైండ్ ఆఫ్ మెకానికల్ లెర్నింగ్ ఇట్ బికమ్స్ బ్లైండ్ అండ్ ఇట్ బ్లాకన్స్ ద హోల్ నేషన్.
1: కాదు కాదు, మన హృదయపూర్వకంగా దాన్ని అనుభవించాలి.
0: But that is not what is important. You have to
1: experience discrimination power.
0: You have to experience through heart. You have a power of discrimination.
1: Is it right or wrong? Is it good or bad? And chesi danni bad anitundi danni nirmoolam chese daniki prayatnam cheyali.
0: Apply your discrimination to find out which is good and which is bad and root out whatever you think is bad.
1: అట్లా కాకుండా క్రమక్రమేణా మనం అనుసరిస్తూ ఇమిటేషన్ ఇమిటేషన్ ఇమిటేషన్ వినిపోయిందంటే ఇంకా కొన్ని జనరేషన్ లోపల మానవత్వమే శూన్యమైపోతుంది.
0: On the other hand, without any kind of discrimination, blindly we accept things and go on doing things mechanically and by imitation, after a few generations, humanity itself will not exist.
1: నా ఉద్దేశం ఒక్కటి.
0: స్వామీస్,
1: అనేక దేశాలు కొన్ని కొన్ని దేశాలు ధాన్యాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి.
0: Some countries are developing the
1: కొన్ని దేశాలు ఆయిల్ ను డెవలప్ పరుస్తున్నాయి.
0: Some countries are developing oil.
1: కొన్ని దేశాలు కొన్ని ఫలములను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: Some countries may be developing production of fruits.
1: కొన్ని దేశాలు కొంత లోహాలంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాయి.
0: Some countries may be concentrating on the production of minerals.
1: కానీ మన భారతదేశము సద్గుణములు కలిగినటువంటి మానవుణ్ణి ఉత్పత్తి చేయాలి.
0: But what our Bharat has to do is, our Bharat has to produce people with good qualities and virtues.
1: మంచి గుణములు కలిగినటువంటి మానవుడు తయారైనప్పుడే దేశం బాగుపడుతుంది.
0: Only when we develop people with good qualities can the nation be happy and prosperous.
1: అదే మన క్వాలిటీ.
0: That is our quality.
1: మనము నీతి నిజాయితీలతో బ్రతకడానికి, నీతి నిజాయితీలతో జీవించడానికి మనము ఈ యొక్క మేనేజ్మెంట్ లో మనం ప్రవేశించాలి.
0: We have to enter into the area of management in order to live a life based upon truth and morality.
1: Don't walk behind me.
0: Don't walk behind me.
1: May, if, may, I do not lead. Don't walk in front of me.
0: Don't walk in front of me.
1: If me not leading.
0: He may not be leading.
1: Still walk beside me.
0: Still you walk besides me.
1: Don't walk in front of me.
0: Don't walk in front of me.
1: Don't walk behind me.
0: Don't walk behind me.
1: Still walk beside me.
0: Still you walk besides me.
1: నేను మీకు ఒక ఆదర్శాన్ని అందించే కోసము కూడాను నేను ముందు నిలచలేదు.
0: I am not standing ahead of you in order to hold myself as an ideal.
1: లేక మిమ్మల్ని లీడ్ చేయడానికి నేను వెనక నిలచడం లేదు.
0: And I am not allowing you to lead me. I am not standing behind also.
1: నాతో సమానంగా మీరు నడచండి.
0: I am taking you as my equals. You walk along with me.
1: ఇది నేను కోరే.
0: This is what Swami wants.
1: ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గా మీరు ఉండకూడదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీరు ఉంటుంటే నేను ఫాలో చేయను.
0: You don't stand in front of me. I am not prepared to follow you.
1: లేక బిహైండ్ మీ అంటే నేను మిమ్మల్ని లీడ్ చేయను.
0: You don't stand behind Swami also. Swami is not prepared to lead that way.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అనగా ఆత్మ సమత్వం అయినటువంటిది.
0: There is equality between Atma in one.
1: I and you are one.
0: The reason is I and you are one.
1: కనుక still beside me.
0: Therefore you stand still and walk besides me.
1: ఈ విధంగా ఉండినప్పుడే సమత్వంగా దీన్ని అభివృద్ధి పరచడానికి వీలవుతుంది.
0: Only when things are like this you can develop equality and
1: సమత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాల. యోగం సమత్వం అని.
0: You have to develop equality and equanimity because that is yoga.
1: సమత్వం యోగం ఉచ్యతి. ఇది మన భారతీయ మానవుని యొక్క విలువలు.
0: The important values of Bharatiyas are that samatvam yogam
1: ucchati. అందరి ఎందుకును ఆత్మ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the fact that Atma is resident in every heart.
1: ఈనాడు వైజ్ఞానికులంతా కూడాను కావాల్సినన్ని ఎన్నో కంప్యూటర్స్ అంతా అభివృద్ధి పరుస్తున్నారు.
0: The scientists of today are discovering quite a few computers.
1: ఈ కంప్యూటర్ యొక్క చిత్ర విచిత్రాన్ని గుర్తించడానికి సాధ్యం కానట్టుది ఉన్నది.
0: It is difficult to find out all the implications of these computers.
1: ఈ కంప్యూటర్స్ ను చాలా గొప్పదిగా మనం భావిస్తున్నాము.
0: We are considering computers to be very great.
1: ఈ కంప్యూటర్ యొక్క నిర్మాత ఎవరు?
0: Who has built this computer?
1: వీడు మానవుడే.
0: It is man who has built it.
1: ఒక డైమండ్ కు గొప్ప విలువనిస్తున్నాడు ఈనాడు మానవుడు.
0: The man of today is giving a lot of importance to diamond.
1: కానీ ఈనాడు డైమండ్ కు విలువ ఇస్తాంది కానీ దానికి విలువ ఇచ్చినటువంటి మానవుడికి విలువ లేదు.
0: Today what is happening is diamond is having a whole its own value, but the man who has given so much of value to the diamond, he is losing the value.
1: అదే రీతిగా కంప్యూటర్ నిర్మాణం చేశాడు మానవుడు.
0: Similarly man has built a computer.
1: కానీ మానవుడు కూడా కంప్యూటర్ ఉందా?
0: బట్ డస్ మ్యాన్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ యాజ్ కంప్యూటర్ హ్యావ్?
1: కంప్యూటర్ కి ఏమైనా మానవుడు ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్తుండదా?
0: వెన్ మ్యాన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు ది కంప్యూటర్ కెన్ ఇట్ గివ్ ఎన్ ఆన్సర్?
1: చెప్పటం లేదు.
0: నో, ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్.
1: కానీ దాన్ని అడ్జస్ట్ చేసినటువంటి ఒక విధానమును పురస్కరించుకుని రిజల్ట్ మాత్రం అందిస్తుండాలి.
0: బట్ ఇఫ్ ఇట్ హస్ బీన్ అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ మెథడ్, ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గివ్ ది రిప్లై.
1: అది ఇంకొక రకంగా మనం అడ్జస్ట్ చేస్తే అది ఇంకొక రకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది.
0: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్.
1: కానీ స్టేరింగ్ మనిషిలో ఉంటుండాలి. అది
0: హూ ఇస్ హ్యావింగ్ దిస్ కంట్రోల్? అండ్
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. దీన్ని చక్కగా మనం గుర్తించాలి.
0: We have to recognize this truth that men are more valuable.
1: Only men,
0: than
1: men can make people great and strong.
0: It is only men who can make people great and strong.
1: కనుక ఈ మనిషి యొక్క విలువను మనం గుర్తించుకోవటం లేదు. కంప్యూటర్ విలువలు ఇంకా ఏమేమో విలువలు మనం గుర్తించుకుంటున్నాము. ఇది కేవలము మన యొక్క బలహీనతలే.
0: We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is a weakness of man.
1: నీ విలువను నీవు గుర్తించుకో.
0: In the first place, you recognize your own value.
1: నీ వాల్యూని నీవు గుర్తించుకుంటే ఇంతకంటే ఇంకా గొప్పగా మనం నేర్చుకోవాల్సింది లేదు.
0: Once you recognize your own value, there is nothing much more to learn.
1: లోక వ్యవహార నిమిత్తమై ఈ విద్యలంతా మనకు అవసరమే.
0: But for carrying on the worldly activity, all these types of education
1: are important. కనుక ఈ వర్ల్డ్ యాక్టివిటీస్ మన యొక్క వాల్యూని కూడా దాన్ని ఇమిట్చాలి.
0: You have to incorporate your own value when you are carrying on worldly activity.
1: కనుక మన మొట్టమొదట మనము మానవత్వంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విలువలను అభివృద్ధి పరచుకొని మన క్వాలిటీస్, ఇంతే కాకుండా కొన్ని రకమైనటువంటి యొక్క భవిష్యత్తును కూడా ఆదర్శవంతంగా మనం నిరూపించాలి.
0: Therefore, in the very first place, you have to develop the values of man. And then keeping in view the future, you have to just carry on.
1: Management lo kaani, statistics lo kaani, meeru kevalamu quantity ni matram meeru teeskokandi. Quality ni kuda meeru gattiga vicharinchandi.
0: Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also.
1: ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలపటమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్ గా పెట్టి డిస్కస్ చేయాల.
0: ద మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ ద ఫ్యాకల్టీ ఆల్సో షుడ్ నాట్ మియర్లీ గివ్ లెక్చర్స్ ఫ్రమ్ ద బుక్స్. దే షుడ్ అరేంజ్, ఆర్గనైజ్ గ్రూప్ డిస్కషన్ అండ్ అలౌ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్.
1: కాకుండా గ్రంథం లోపల విదేశీయుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కొటేషన్స్ మనం అనేవి అందిస్తున్నాం, అది అందించకూడదు. మన భారతదేశం సంబంధించినటువంటి కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ అందించాలి.
0: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్. వెన్ ఎవర్ యూఆర్ టీచింగ్ మేనేజ్మెంట్, వీ హావ్ బీన్ ఇలస్ట్రేటింగ్ విత్ ది ఎగ్జాంపుల్స్ గివెన్ రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
1: ఎవరు దీన్ని మనం పట్టుకుని ఆచరించవలసిన అవసరం ఏమొచ్చింది?
0: Why should we take examples which are not relevant to us, which are relevant to foreign countries?
1: మన హృదయంతో మనం చూస్తాం.
0: We have to see with our own eyes through our own heart.
1: Mana brainto manam anugristam.
0: We have to think in with our own brain and experience.
1: Mana manastho manam aanandistam.
0: We have to enjoy with our own mind.
1: Ante gaani inkokari hrudayanni manam pettukoni chudakoddu.
0: We should not look at things with others' heart.
1: Tadwara chaala pramadam erpadutundi.
0: There will be a great danger on account of such kind of wrong action.
1: Ippudu oka Saraf kudanu oka kattaddalu unnai.
0: Saraf has స్పెక్టికల్స్.
1: అయితే నాయుడు కి అద్దాలు ఉన్నాయి.
0: అయితే నాయుడు ఆల్సో హ్యాస్ స్పెక్టికల్స్.
1: కానీ ఇద్దరివి అద్దాలు ఒకరికి ఒకరు మార్చుకుంటే కన్ను పాడైపోతాయి.
0: జస్ట్ బికాస్ దే ఆర్ పేర్స్ స్పెక్టికల్స్, ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజ్ దెన్ దే కెన్ స్పాయిల్ ది ఐ సైట్.
1: కనుక ఎవరెవరి ఐస్ కు ఏ విధమైనటువంటి పవర్ ఉందో దానికి తగినటువంటిది వాళ్లే ఉపయోగపెట్టాలి.
0: The spectacles used must depend upon the power of that
1: particular man. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువల్ని మనం భారతీయులు తీసుకోవాలి.
0: సిమిలర్లీ వీ హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెన్ ఎవర్ వీ ఆర్
1: భారతదేశంలో మనం వ్యాపారాలు ప్రారంభించటము, అమెరికా దేశం యొక్క దీన్నంతా అనుసరించటము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్ బయలుదేరుతుంది.
0: For the business started in India, we cannot apply the things applicable to America. There will be a reaction and that would not be to the advantage.
1: Production kaani,
0: be it production,
1: statistics kaani,
0: statistics,
1: accounts kaani,
0: accounts,
1: business management kaani,
0: business management,
1: environment kaani,
0: environment,
1: ivanni kudanu ఒకదానికొకటి ఈ దేశం యొక్క విలువను మీరు ఆశ్రయించి పనిచేయాలి.
0: When you undertake any one of these things, you have to consider with reference to our own country.
1: నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి.
0: This has to be kept in view constantly.
1: ఏదో ఒక పరదేశములకు పరదేశం పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని అర్థం.
0: You are only interested in going to foreign countries, you tend to become only a beggar.
1: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు.
0: సిమిలర్లీ ఫారినర్స్ ఆల్సో కుడ్ ఫాలో థింగ్స్ రిలెవెంట్ టు దెమ్.
1: అందరూ ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అదే ఆధ్యాత్మికం.
0: బట్ ఆల్ పీపుల్ షుడ్ టేక్ షెల్టర్ అండ్ టేక్
1: దీని ఎవరికి లిమిట్ లేదు,
0: రిసార్ట్ టు
1: అనంతమైనటువంటిది,
0: రిసార్ట్ టు వన్ థింగ్ అండ్ దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈస్ నాట్
1: పెక్యులియర్ వాల్యూస్ ఎథాస్ అని చెప్పి పెట్టినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటివి మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వెన్ యూ ఆర్ స్టడీంగ్ ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్ యూ హ్యావ్ టు స్టడీ థింగ్స్ విచ్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ఇండియా.
1: కనుక మన యొక్క సంస్థ ఎందు అనగా మన ఇన్స్టిట్యూట్ లో ఈ విధమైనటువంటి యొక్క ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్ అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంలో పెట్టుకుని ఎక్కడ పోయినప్పటికీ ఈ బిజినెస్ రంగం నందు చాలా వరకు మన పిల్లలు తీర్చిదిద్ది ఈ వ్యాపార రంగాన్ని పరిశుద్ధమైనటువంటిదిగా కూడాను అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి విషస్ దాట్ స్టూడెంట్స్ హూ గో అవుట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎంబీఏ హియర్ అండ్ టేక్అప్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్ దే హవ్ టు క్లీన్స్ the existing dirt in the business on the basis of the ethos and values which are learnt here and which are practiced.
1: Aarthika samasyalanu aarthika vishayanni chakkaga shastranni lokaniki nirupinchinatunte vaaru evaru bharatadeshamlo evarikaina telusna chanukya.
0: The real one is chanukya.
1: Mana shastraneeti lopala motta mota deshaniki aarthika samasyalanu chakkaga nirmanam gavinchi andariki aadarshavantanni andinchinatuntadu chanukyudu.
0: It is Chanakya who may be considered as a very great outstanding economist.
1: Ippude mana Bharatadesham mana Bharatadeshamlo aarthika samasyanu abhivruddhi parichinatundi vaadu aarthika vidhanamlo aadarshanni nirupinchina vaadu evarante videshiyuni peru cheptadu mana abbai.
0: You have an example here as to how our own students, when a question is asked, you can mention one famous economist of India, one is mentioning some foreigner's name.
1: కాదు కాదు, చాణక్యుడు మన భారతదేశానికి.
0: ఇట్ ఈస్ చాణక్య హూ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఎకానమిస్ట్.
1: ఇప్పుడు చాణక్యుని నీతులు ఎక్కడా కనిపించడం లేదు.
0: బట్ ది పాలసీస్ ఆఫ్ చాణక్య ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ టుడే.
1: కనుకనే అవినీతులు అధికమైపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఇమ్మొరాలిటీ ఈస్ గ్రోయింగ్.
1: చాణక్యుని నీతులను గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం.
0: అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba to MBA students of the Sri Sathya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 21st of September 1986. Bhagwan Baba said that in Krita Yuga, Dhyana or meditation, in Treta Yuga, Yajnas or sacrifice, in Dwapara Yuga, Archana or worship, and in Kali Yuga, Namasmarana or chanting of God's name were the different sadhanas followed in each yuga. And he gives the reason. During Krita Yuga, the population was very less. No kingdoms, no landlords, plenty of grains, no one was greedy, no need to work for eking out livelihood, and hence had more time to spend in contemplation of God. In Treta Yuga, the population increased, kings, kingdoms and rules of governance came into effect. Naturally, the people had to start to earn their livelihood and spent the remaining limited time in propitiating gods for the welfare of the universe through yajnas. In Dwapara Yuga, the population increased further. Jealousies multiplied, selfishness and ego increased, slowly human qualities and character deteriorated. Hence, they had no time to perform yajnas, meditation, etc. And therefore, they started archana, worshipping God in their homes. Finally, in the Kali Yuga, people are indulging in unwanted activities without any discrimination and wasting the precious time and life. And they don't get time at all. More work and less time. That is why, at least while walking, talking, before sleep or during any other activity, it is advised to think of God. Thank you and Sai Ram.

మధుర భావం భేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే గణమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: అంటే పుట్టుము సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతులభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara. గడిచిన అన్ని యుగముల కంటేను ఈ కలియుగమునందు విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్
0: ఈ కలియుగమునందు విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidyaya

0: వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational institutions.
0: Dhanamun arjinchu vidhanama kollaluga kanipinchutunnadi.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapochunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam emi?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukani nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatundi yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో, వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు
1: రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ హిమ్.
0: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో, వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొకటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ వీ హ్యావ్ హ్యాడ్ గ్రేట్ రిషీస్ అండ్ గ్రేట్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ గ్రేట్ థింగ్స్ అండ్ హూ హ్యావ్ ఫ్లరిష్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: ఈనాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేరులు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharam.
1: The basis
0: vaari yokka pravartanle deeniki pavitramainatundi margamulu.
1: The basis for this is their good thoughts and their good conduct and their good qualities.
0: Ee naadu manavudu anarogyamuto peedithudai అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్, మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీఈస్ బికమింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్హ్యూమన్ బై ఆల్ దీస్ బౌండేజెస్.
0: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రుడినైనా సమీపానికి చేరుతున్నాడు.
1: హీఈస్ ఏబుల్ టు రీచ్ మూన్ హూఈస్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హిమ్.
0: కానీ ప్రత్యక్షముగా సమీపమందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
1: బట్ వాట్ ఈస్ ఎవిడెంట్ అండ్ వాట్ ఈస్ నియర్ హిమ్ యాజ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈస్ బీయింగ్ కెప్ట్ ఎట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: హీ ఈస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్ హీ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ టు

0: recognize the condition of the neighbor who lives in his neighboring house.
1: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరమునందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
0: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
1: ఒక్క పుష్పము హారం కానేరదు.
0: One flower cannot make a garland.
1: ఒక్క చెట్టు వనం కానేరదు.
0: One tree cannot make a forest.
1: ఒక్క గృహము గ్రామం కానేరదు.
0: One house cannot make a village.
1: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
0: One individual does not make a society.
1: కనుకనే అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
0: Many flowers have to come together to make a garden.
1: అనేక వృక్షములు కూడినటువంటిదే వనము.
0: Many trees have to come together to make a forest.
1: అనేక గృహములు నిర్మాణమైనటువంటిదే గ్రామము.
0: Many houses have to come together to make a village.
1: అనేక వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
0: The congregation of many individuals is the society.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించి తన యొక్క జీవితం యొక్క రహస్యాన్ని కూడాను తాను విచారించటం అత్యవసరము.
0: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
1: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
0: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
1: Manavuniki jeevitham sambandhinchinatuvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatuvanti yokka ee manava samajamulaku aneka vidhamainatuvanti aadarshamulu andinchavalsinatuvanti vidya rangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
0: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatunte oka manavatva chinhamu ee naaduku mochchunataina kanipinchatam ledu.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku
0: his life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, త్యాగము, నీతి, నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నములు ఈనాడుకు మచ్చునకైనా కనిపించటం లేదు.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: కనుక విద్యా విషయమై ఈనాడు మనం అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku antu ledu.
0: There is no limit to man's ambitions.
1: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kodanu swarthamunande daarabostu vastunnadu.
0: Man today is spending all his life in the place of selfishness.
1: Ye talampu talchinappatikini, ye karyam aacharinchinappatikini, ye yokka oohalu talanchinappatikini venukala swarthame kadultu untunnadi.
0: Whatever idea he has, whatever work he undertakes, and whatever thoughts he has, they are all motivated by selfishness.
1: Eenadu manavudu jagattunandu tana yokka swaprayojana nimittamai samasta padarthamulanu kudanu aashistunnadu kaani padarthamula nimittamai manavudu padarthamulanu aashinchataledu.
0: Today in the world, man is wanting to get various material things for his personal benefit. But he is not wanting to get matter and material things for the sake of material.
1: Kanuka ee swartham yenadu tyagam chetumo aanade paraptamaikunti yokka padarthamu yokka tattvanni gurtinchadaniki veelavutundi.
0: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
1: Naitika bhautika dharmika aadhyatmika laukika rajakeeya rangamulu yendu kudanu ee swartham aneetundi nirantaramu kudanu sanchalanaga tirugutune untunnadi.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere, and economic

0: stomach's fear. Selfishness is showing up its head.
1: Prema swarupulara. Manavattvam anetundi divyattvamto kudinatundi oka atmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
0: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
1: Tana bhavishyattunu kudanu tanu vismaristu vastunnadu.
0: Man is forgetting his own future as well.
1: Tatkalika sukha santoshamulakai jeevithu praakulaadutunnadu.
0: He is only after temporary and transient pleasures.
1: Kani tana yokka manavattvam yokka rahasyam emito tanu lotunuku digi vicharinchatam ledu.
0: He is not going into depth to understand the secret of human nature.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
1: ఈ అన్నింటి ఎందుకు త్యాగము ప్రధానమైనటువంటి సూత్రము.
0: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈస్ ది మెయిన్ ఐడియా.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
1: Oka shop nike mana vellinamante oka handkerchief konalante atani chethilo oka 10 rupayalu petti mana handkerchief nu andukuntunnam.
0: If we go to a shop and want to purchase a handkerchief, we pay 10 rupees to the shopkeeper and obtain the handkerchief.
1: Oka padarthamunu tyagamu cheyaka maroka padarthamunu manam andukunataku veelu ledu.
0: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
1: Adhe vidhamugane oka danini manam tyagam cheyali maroka danini manam swagatham cheyali.
0: In the same manner, we have to sacrifice and give up one thing and acquire another.
1: Kanukane ee naadu manaku sukha santoshamulu kavalani aashinchinappudu sukha santoshamulaku swagatham chesinappudu mana dukkhamulaku vicharamulaku manam kontha varaku tyagam cheyali.
0: In the same manner, if today we want to acquire peace and happiness, we have to sacrifice and give up our sorrow and pain.
1: Manaku konni vidhamulainatundi yokka sagunamulu praaptinchalante manamu durgunamulu tyagam cheyali.
0: In a way, if we want to acquire some good qualities, we shall have to give up and sacrifice the bad qualities.
1: Ade vidhamugane paraarthamainatundi yokka divya tattvanni manam anubhavinchalante ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ, వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శ్రుతి మాత కూడాను నకర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై
1: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
0: వాట్ హ్యాస్ క్లెన్స్డ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింప చేయనటువంటిదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ విల్ గివ్ యూ అండ్ విచ్ విల్ బ్లాసమ్ ఇన్ యూ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
1: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
0: ఎడ్యుకేషన్ కెనాట్ బి మియర్లీ ఎ మెషిన్ మేడ్ లైఫ్.
1: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
0: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
1: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య
0: ఎడ్యుకేషన్ విచ్ ఎనేబుల్స్ యూ టు ఈక్ అవుట్ ఎ లైఫ్.
1: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
0: హౌ కెన్ ఇట్ టీచ్ యూ మొరాలిటీ అండ్ ధార్మిక్ లైఫ్?
1: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
0: It will kill and destroy the natural attitude of dharmic life.
1: Manam ilanti pavitramainatvanti niti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka aneka vidhamulainatvanti rangamulu yandu mana yokka prabhavamulnu prakatinchadaniki prayatnam cheyatamu idi kevalam oka vidhamainatvanti ajnanam ane cheppovachu.
0: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres, is simply foolishness.
1: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణమేమిటి?
0: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
1: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
0: It's not simply the health of the body.
1: మానసిక ఆరోగ్యమే కాదు.
0: It is not the health of the mind.
1: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
0: We also have to get the health of the inner.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృప్తిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
1: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
0: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
1: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
1: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
0: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
1: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
1: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
0: Even the food that we take is not the right type of food.
1: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థకామ మోక్షములకు కూడాను ఆరోగ్యం అత్యవసరం.
0: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: ఆరోగ్యమే మహాభాగ్యం.
0: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
1: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
1: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం.
0: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అడవి యందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటాయి.
0: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
1: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
0: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: కారణం ఏమిటి?
0: You feel very happy. What's the reason?
1: అవి నిరంతరం కూడాను సంతృప్తిగా ఉంటుంటాయి.
0: The reason is they're always satisfied.
1: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
0: That's the reason why they enjoy pleasure and happiness.
1: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
0: They don't feel jealous by the prosperity of its neighbor.
1: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడాను లక్ష్యం చేయవు.
0: They do not care the pain and trouble that comes to them.
1: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
0: They are not after welfare and
1: పదవులను అభివృద్ధులను కూడాను అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
0: They do not go after positions of authority either.
1: కనుకని ఆ మృగములు కూడాను నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
1: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడాను సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
1: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
0: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
1: కానీ మానవుడు అట్టు కాదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
1: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: రన్నింగ్ ఆఫ్టర్ టేస్ట్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ హంగర్ మ్యాన్ చేంజెస్ న్యాచురల్ ఫుడ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ వాంట్స్ టు సాటిస్ఫై హిస్ టేస్ట్ అండ్ హంగర్.
1: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడాను మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
1: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడాను సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
0: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
0: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
1: అందులో జీర్ణమైపోతున్నాయి.
0: They will get completely digested out.
1: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
0: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
1: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకుండా మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
0: The same green grass, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
1: పుడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
0: If we have boiled the same green grass and put it in the earth, you don't get sprouting.
1: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
0: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
1: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
0: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
1: మనం జీవితమును యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: If we really want to understand the aspect of real life, we should also try and take food which is
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యము మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
0: Today, one other important reason for man's ill health, that he has no mental rest.
1: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధమైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనం అవలంబిస్తూ వస్తున్నాం.
0: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
1: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడాను సరియైనటువంటివి కాదు.
0: But the paths which we are adopting today are also not the right.
1: హృదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
1: దుర్గుణములు లేక దుశ్చింతలను కలగా జ్ఞానమందు మనసు పూనకలదా?
0: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of it?
1: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
0: It's only then that you can get some peace of
1: ఈనాడు మనం దుర్గుణముల చేతను దురాచారముల చేతను దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
0: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
1: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
0: The first thing is to cleanse our own mind.
1: Idi sariyaina kitti margamu antiye kaadu prati grahamunukunukunu manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
0: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
1: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal.
1: మనసును ఆధారముగా కొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: బుద్ధి నాదారముగా కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should follow our intelligence.
1: సబకో సన్మతి దే భగవాన్. అందరికీ మంచి బుద్ధి కావాలనే కూడాను గాంధీ కూడాను ప్రార్థించాడు.
0: సబకు సన్మతి దేవ్. గాంధీ హస్ టాట్ us దట్ వీ షుడ్ గివ్ గుడ్ మైండ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
1: నూతన విద్య కాదు.
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: Sacred ideas are wanted.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
0: Selfless service is to be accepted.
1: ఈనాడు మనకు సరియైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
1: కార్మికులు కాని కర్షకులు కాని వ్యాపారస్తులు కాని విద్యావంతులు కాని మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
1: మానసిక శాంతి కేవలము ధనమునందు కాని అధికారమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
0: వాట్ ద వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ గెట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ, నాట్ ఇన్ వెల్త్, అండ్ నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
1: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
0: There are many wealthy people in the world.
1: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
0: There are many people who are occupying positions of authority.
1: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
0: But is there peace of mind to them? No.
1: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
1: Manayeva manishyanam karanam bandham vachayuhu annadu. Ee rendintiki ni manase karanam.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: Kanuka manasunu premato nimpukovali.
0: So we have to fill our mind with love.
1: Prema anetvanti maha madhuramainatvanti yokka padamu.
0: Love is a sweet word.
1: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
0: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్ ఆఫ్ థాట్స్.
1: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
0: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
1: గుండె వంటి వారు యజమాని.
0: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
1: మనం దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
0: How do we get good health today? Not simply by food.
1: మంచి తలపులు.
0: Good thoughts.
1: మంచి మాటలు.
0: Good words.
1: మంచి చేత.
0: Good action.
1: మంచి వినికిడి.
0: Good words to hear.
1: మంచి చూపులు.
0: Good sight, good vision.
1: మంచి ఆరోగ్యం.
0: This will give good health.
1: కనుక మంచి చూపు కూడా ఒక మెడిసిన్, ఒక ఔషధం.
0: Good vision is also a medicine.
1: మంచి వినికిడి ఒక ఔషధము.
0: To listen to good things is a
1: medicine. మంచి తలపులు ఒక ఔషధము.
0: Good thoughts is a medicine.
1: మంచి కర్మలు ఒక ఔషధము.
0: Good action is also a medicine.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: We want to promote good health. We must promote good thoughts, good vision and good
1: appude manasika shanti manaku labhistundi.
0: It's only then we can have peace of mind.
1: Manasika shanti labhinchinappude deha aarogyam kodanu manaku phalistundi.
0: When we have peace of mind, good health will come to us in our body.
1: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kodanu kontha chekuvuradaniki avakasam untundali.
0: The health that relates to this body can be acquired through many different paths.
1: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
1: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
1: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్.
1: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayakai endukodu untirigi okkoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita yendu bijam mam sarvabhutanam ani cheppadu.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed, ade daivattvam.
0: That seed is divinity.
1: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayaraindi.
0: from this divinity, this seed, the entire creation, the world has come like a tree.
1: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా నువ్వు కాయలుగా కాచినాయి.
0: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
1: ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడా ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the threads.
1: Threads లేకుండా వస్త్రం కాలేదు.
0: Without threads we don't have the
1: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కానీ దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
0: ఇన్ దిస్ ఓషన్ దెర్ ఆర్ మెనీ వేవ్స్.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడా బయలుదేరింది.
0: ఆన్ ది వేవ్స్ అండ్ ఎస్ రిజల్ట్ ఆఫ్ ది వేవ్స్ దెర్ ఇస్ ఫోమ్.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: Worldly matters are like the waves.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: The illusory part of it is like the foam.
1: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
0: Between the foam and the waves and the water there is one connection.
1: అదే విధముగాని పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world there is present love in all of them.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: Today we must promote love.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: ప్రేమ త్యాగం అనేటువంటి రెండు చక్రాలుగా పెట్టుకున్నప్పుడు మన జీవిత రథమంతా కూడా సంచరిస్తుంది.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: ప్రేమ త్యాగం అనేటువంటి రెండు నేత్రములుగా పెట్టుకున్నప్పుడు బ్రహ్మ సూత్రంగా తయారైపోతుంది.
0: If we have love and sacrifice as our two eyes, then we become.
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a selfish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds, there is a season and reason, but man has neither
1: season. అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధలు తలుపుతున్నారే కాని ఒక్కరైనా దీనికి సంకటం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా నువ్వు కంకణం కట్టుకోవటం లేదు.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: నిజముగా మనం practice లో మనం హీరో కావాలి, platform speech లో కాదు.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: కనుక మనం ఈనాడు సాయి సమస్యలు ఎందు సర్వులు కూడాను ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
0: Truly today in all the Sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: prema swarupulara matamu kani kulamu kani tega kani desamu kani kaalam kani manaku bhedam undakoddu.
0: Prema swarupas, neither differences based on religion nor on sect nor on community should worry us.
1: Andaru kudanu okkate,
0: all are one and one caste of humanity.
1: Religion of love.
0: It's the religion of love.
1: Language of the heart.
0: It's the language of the heart.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swartham.
0: Meditation is also self.
1: Oka japam oka swartham.
0: Japa is also self.
1: Tana nimittamai thana acharinchetundi.
0: These are things which he does for
1: his own good. Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human
1: beings. Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసం.

0: compassion to enter the society with compassion and love and serve the society.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై ప్రాక్టీస్.
1: ఈనాడు విద్యారంగము లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే దేర్ ఆర్ మెనీ డిస్టార్టెడ్ అండ్ అన్అక్సెప్టబుల్ పాత్స్.
1: ఈనాడు తలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే, కానీ మనం తగినటువంటి రీతిగా దాన్ని అనుభవించటం లేదు.
0: వీఆర్ యాక్సెప్టింగ్ ది డిగ్రీస్ విచ్ మార్క్ ద ఎడ్యుకేషన్ టుడే విచ్ ఆర్ హెడ్ హెవీ అండ్ బట్ వీఆర్ నాట్ యూజింగ్ దెమ్ ఇన్ ది రైట్.
1: సరస్వతి పర్ణశాల అయినటువంటి యొక్క విద్యారంగములన్నీ కూడా ఈనాడు లక్ష్మీ నివాసంగా తయారైపోతున్నాయి.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Eenaadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: Eenaadu yenaadu kudanu kani viruganaatvanti vini eruganaatvanti yokka reetiga ee attatrushta adhikara srushta mitimiri perigipothundayi.
0: Today quest after wealth and after power are becoming so much that they cannot be compared to
1: Delhi modalu palli varaku kudanu ee durasalu perigipothunnayi.
0: These bad ambitions and thoughts are being promoted from
1: Delhi kavalsinadi kaani mitamuga undi.
0: Path of morality is not helping us.
1: Alanti dhanamu anyaya akrama hatyala chetha sampadinchinatundi dhanamu manaku santoshanni ee reetiga andistundi.
0: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
1: Kanuka manam nyayarjitamainatundi dharmo rakshate rakshitaha.
0: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
1: dhanam lekapothe jagatunandu chanamaina mana kaalam gadavadu.
0: If one has no wealth, we cannot live in this world even for a minute.
1: Kaani daniki oka miti untundali.
0: But there should be a limit to that.
1: Nasreyo niyamam vina, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
0: వీ షుడ్ ఎర్న్ మనీ, బట్ ది ఎర్నింగ్ షుడ్ బి అలాంగ్ ది రైట్ పాత్ అకార్డింగ్ టు ధర్మ.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: ది వెల్త్ దస్ హస్ ఎర్న్ షుడ్ బి యూజ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ది గుడ్ కామన్.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: ఇఫ్ దేర్ ఇస్ నాట్ సచ్ ప్రాపర్ యూజ్, వాట్ ఇస్ ది
1: పూజకు దొంగల కిత్తురో దొరలకవును.
0: ఇన్ ది ఎండ్ దిస్ మనీ విల్ ఇట్ గో టు ది హ్యాండ్స్ ఆఫ్ ది రాబర్స్ ఆర్ విల్ ఇట్ గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ పీపుల్? వీ డు నాట్ నో.
1: కనుక మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: Durasalu manaku dukkhaniki chetu.
0: Bad ambitions will cause sorrow.
1: Prema swaroopulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garpalaneetundi satyanni manam gurtinchali.
0: Prema swaroopas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: Vidyanaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: రాయటము చదవటంతో మాత్రమే ఇది తీరిపోలేదు.
0: It doesn't end with reading and writing.
1: ఇది పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానము.
0: This is only knowledge which is acquired.
1: ప్రత్యక్ష జ్ఞానము మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: We should get knowledge based on personal experience.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: Education of today is a test of your memory.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రిం పగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ దే ఎంటీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంటీ హెడ్.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు
1: హృదయం. ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి

0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాది ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
1: యు కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొక్కను వినయంబు.
1: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
0: పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ డిజర్వెడ్నెస్
0: ధనము వలన ధర్మము.
1: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
0: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బి
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
0: రాజ రాజై పుట్టి రాజ్యమే ఎదగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should...
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
0: అదే రీతిగానే నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైండ్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no
0: control. ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎక్సైట్మెంట్.
0: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయం నందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: ఇన్ దిస్ టెండర్ ఏజ్, ఇఫ్ యూ పర్మిట్ యువర్ సేక్రెడ్ హార్ట్ టు బి సబ్మిటెడ్ టు ఎక్సైట్మెంట్ అండ్ సచ్ ఇన్స్టెన్సెస్, దెన్ యువర్ హోల్ లైఫ్.
0: దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
0: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: సత్యసాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
0: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: Teachers ఈనాడు ఎలాంటి వారిగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకు బోధిస్తాడు.
1: an English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher vachadu, board paina vesi danini ankanu poorthi cheyamantadu.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: Inkoka teacher vastadu, inkokati pustakam chusi variki bodhisthadu.
1: Another teacher comes and uses his book and
0: ee teacher lamade manam tayaru kaakudu.
1: We should not become such teachers.
0: Manam ye reethiga teacher antunte physical instructor untuntadu, drill teacher.
1: The kind of instructor should be like the physical instructors.
0: Atanu 1, 2, 3 chesi chupistadu.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: Ade reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi chupinchali pillalku cheppi prayojanam ledu.
1: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
0: Manamu అనేక విధములుగా శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
1: ఆన్ మెనీ ఒకేషన్స్ వీ సే శాంతి శాంతి శాంతి త్రీ టైమ్స్.
0: ఈ మూడు పర్యాయములు ఎందుకు చెప్పాలి? రెండు పర్యాయములు చెప్పకూడదా? లేక నాలుగు పర్యాయములు చెప్పకూడదా?
1: వై డు వీ మెన్షన్ ఇట్ త్రీ టైమ్స్? వై నాట్ టూ టైమ్స్? వై నాట్ ఫోర్ టైమ్స్?
0: దేహ రీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము. ఈ మూడింటి ఎందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: వి రిక్వైర్ బాడీలీ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది ఆత్మ. దిస్ ఇస్ వాట్ వీఆర్ మీనింగ్ బై సేయింగ్.
0: మనం శాంతి శాంతి అని చెప్తున్నాము, కానీ మన మాటల్లోనే శాంతి లేదు, రౌద్రాలుగా వస్తున్నాయి.
1: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
0: ఈ శాంతి అనేటువంటి పదములు ఎంత శాంతంగా చెప్పాలి? శాంతి శాంతి శాంతి, ఎంత శాంతంగా ఉంటుంటారు. అట్ట చెప్పడం లేదు, శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
0: Adhyapakulara, meeru nirantaram kudunu chirunavvulu chindulu dokkutundiga pillalaku bodhinchadaniki prayatninchali.
1: At all times teachers should have a smiling face and should teach the children.
0: Ee mukhamulo aanandamani kaani utsaahamani kaani vaatsalyamani kaani prema kaani mee mukhamulo utti padali.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: అంతే కాని ఇది బలవంతం మార్క్స్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్ టీచింగ్ యాజ్ అ కంపల్సరీ ఇంపోజిషన్ ఆన్ యూ అండ్ హ్యావ్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
1: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
0: మీరందరు కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
0: Mana yokka sevalanni ikkudunu pattanallo jarigithe prayojanam ledu.
1: All of our service there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
1: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
0: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: Occasionally, we should meet the parents. celebrate the parents' day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
0: Oka vaipana adhyapakulu maroka vaipana atvanti talidandrulu ee reethiga varini chakkaga margalu teppiste pillalu chedipovadaniki ee maatramo avakasam undadu.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: Kanuka ee naadu తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
1: టుడే ది పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ సెట్ రైట్ ది చిల్డ్రన్. ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ టు ది పేరెంట్స్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టు ది టీచర్స్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
0: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బెండ్ ఎ బిగ్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ.
0: చిన్న మొక్కలనే చక్క చేయడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు సెట్ రైట్ ఎ ట్విగ్.
0: కనుక ఈ పెద్దవాళ్ళలో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
1: దేర్ ఇస్ నో యూస్ యు ఆర్ టేకింగ్ ఆన్ హ్యాండ్ ది గ్రోన్ అప్ అండ్ ది ఓల్డర్.
0: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
1: ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈస్ దీస్ చిల్డ్రన్ హూ విల్ బికమ్ ది లీడర్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడా మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.